నమః ఓం శిపివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ

అగ్నే తేన సత్యేన అది ప్రచేతునే ఇంద్రాగ్ని శర్మ సత్యేన జాగృతం ప్రచేతునే పదే శర్మ యచ్చతం జాగృతం సత్యేన తేన పదే ప్రచేతునే.

యజ్ఞం మిమిక్షతం అవామహేత అశ్వినా మిమిక్షతం యజ్ఞం తయా అశ్వినాతయా యజ్ఞం తాహవామహే యజ్ఞం మిమిక్షతం అవామహ ఇతి హవామహే మిమిక్షతమితి మిమిక్ష

0: ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ. ಶಿವಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಸುಕು ಸವನೆಯ ನಮಸ್ಸುಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸುಕುಂಟು ನಿನ್ನಟಿ ರೋಜುನ ಶ್ರೀ ರುದ್ರಭಾಷ್ಯಂ ಚೆಪ್ಪುಕುಂಟೂ ಪ್ರಥಮೋನುವಾಕಂಲೋ ಆರುವ ಮಂತ್ರಾನ್ನಿ ವ್ಯಾಖ್ಯಾನಿಸುಕುಂಟೂ ಉನ್ನಾಂ. ಇದು ಚಾಲಾ ವಿಶೇಷಮೈನ ಮಂತ್ರಂಗಾ ಚೆಪ್ಪಬಡುತೂನ್ನದಿ.
1: ಶಿವೇನ ವಚಸಾ ತ್ವಾ ಗಿರಿಶಾಚ್ಛಾ ವದಾಮಸಿ, ಇಲ್ಲ ಅನಡಂ ವಲ್ಲ ಸರ್ವಮಿ ಜಗತ್ ಅಯಕ್ಷ್ಮಗುಂ ಸುಮನಾ ಅಸತು. ಶಿವಂಕರಮೇನ ಪರಮೇಶ್ವರ ವಚಸ್ಸುಲು ಪಲಿಕಿತೇ ಪ್ರಪಂಚಮಂತಾ ಎಲ್ಲ ಉಂಟುಂದಿ, ರೋಗಾಲು ಲೇಕುಂಡಾ ಉಂಟುಂದಿ, ಸೌಮನಸ್ಯಂತೋ ಉಂಟುಂದಿ, ಅದಿ ವಿಶೇಷಂ. ಅಂತಿಕೆ ಶಿವ ಸಂಕೀರ್ತನ ಚೇಯಡಂ ವಲ್ಲ, ಶಿವಸ್ಮರಣ ಚೇಯಡಂ ವಲ್ಲ, ಶಿವಜ್ಞಾನಂತೋ ಮನ ವಾಕ್ಕುನಿ ಪವಿತ್ರಂ ಚೇಯಡಂ ವಲ್ಲ ಮನ ಚುಟ್ಟೂ ಉನ್ನ ಪ್ರಪಂಚಂ ರೋಗರಹಿತಂಗಾ ಬಾಧಾರಹಿತಂಗಾ ಪಿಚ್ಚಿ ಮನಸ್ಸುಲು ಲೇಕುಂಡಾ ಚಕ್ಕಗಾ ಉಂಟೂ ಒಕರಿಕೊಕ್ಕರು ಸೌಮನಸ್ಯ ಭಾವಂತೋ ಉಂಟಾರು. ಅದು ಲೇಕಪೋತೇ ಪಕ್ಕನ ಕೂಡ ಕೂರ್ಚುಂಟೇ ಚಾಲು, ವೀಡು ಎಂದಕ್ಕೆ ಇಕ್ಕಡಿಗೆ ವಚ್ಚಾಡು, ಏಂ ಮಾತಾಡ್ತಾಡು, ವಾಡು ಮಂಚಿ ಚೆಪ್ಪಿನ ವೀಡು ಚೆಪ್ಪಿಂದ ನಮ್ಮಚ್ಚಾ, ಏ ಉದ್ದೇಶಂತೋ ಚೆಪ್ಪುಂಟಾಡೋ, ಇಲ್ಲ ಉಂಟಾಯಿ ವೈಮನಸ್ಯಂ. ಅಂತೇ ಸೌಮನಸ್ಯಂ ಅಂತೇ ಒಕರಿಕೊಕ್ಕರು ಸಹಕರಿಸಿಕೊಂಡೂ ಒಕರಿ ಪಟ್ಲ ಒಕರಿಗೆ ಮಂಚಿ ಮನಸ್ಸು ಕಲಿಗಿ ಉಂಡಡಂ. ಅಂದಕು ಈ ಒಕ್ಕ ಶ್ಲೋಕಂಲೋ ಪರಮೇಶ್ವರ ಸ್ತುತಿಗೆ ಎಂತ ಶಕ್ತಿ ಉಂದೋ ಚೆಪ್ತಾಡು. ಇಕ್ಕಡ ವಾಕ್ಕುನ ಎಲ್ಲ ವಿನಿಯೋಗಿಸುಕೋವಾಲೋ ಚೆಪ್ತಾಡು. ಅನಿ ಎಕ್ಕಡೋ ದೂರನ ಲೇಡಯ್ಯಾ, ನುವ್ವು ಆಡೇ ಮಾಟಲೋನೇ ಉಂಡಿ ನಿನ್ನ ಗಮನಿಸ್ತಾಡು. ಲೋಪಲ ಉನ್ನ ಚೈತನ್ಯಮಂತಾ ಆಯನೇ ಕದಾ, ಅಲಾ ನಿನ್ನ ಗಮನಿಸ್ತೂ ಉನ್ನಾಡನಿ ಈ ಶ್ಲೋಕಂಲೋ ಅಂತಗಾ ಚೆಪ್ಪಿ ತರ್ವಾತ ಚಾಲಾ ಗೊಪ್ಪ ಭಾವಾನ್ನಿ ಚೆಪ್ತಾರು. ಅದಿ ಅಜ್ಜವೋಚ ದಧಿವಕ್ತ ಪ್ರಥಮೋ ದೈವ್ಯೋ ಭಿಷಕ್ ಅಹೀಗುಶ್ಚ ಸರ್ವಾನ್ ಜಂಭಯನ್ ಸರ್ವಾಶ್ಚ ಯಾತು ಧಾನ್ಯಃ. ಇದು ಚಾಲಾ ಗೊಪ್ಪ ಮಂತ್ರ. ಶಿವಂಕರಮೇನ ವಾಕ್ತೋ ಮಾತಾಡಿದೇ ಆಯನ ಮನ ಪಕ್ಕ ಅಧಿವಕ್ತಗಾ ಉಂಡೇವಾಡು ಗನಕ ಅಧ್ಯವೋಚತ್ ಆಯನ ನಾ ಪಟ್ಲೇ ಮಾತಾಡುಗಾಕ. ಅಧಿವಕ್ತ ಆಯನ ಸ್ವಾಮಿ ನಾ ಪಟ್ಲ ಮಾತಾಡುಗಾಕ. ಏಮಿ ಅಧ್ಯವೋಚತ್ ಅಂತೂ ಊರುಕೋವಚ್ಚು ಕದಾ, ಅಧಿವಕ್ತ ಅನ್ ಎಂದಿಗೆ ಚೆಪ್ಪಾಲಿ? ಅಧ್ಯವೋಚತ್ ಅಂತೇನೆ ನಾ ಪಟ್ಲ ಮಾತಾಡುಗಾಕ. ಮರಿ ಅಧಿವಕ್ತ ಅನ್ ಎಂದಿಗೆ ಚೆಪ್ಪೇಡು? ಅಲಾ ಮಾತಾಡೋ ಆಯನ ಸ್ವಭಾವಂ ಗನಕ ಅನ್ನಾಡು. ತನ್ನ
0: ಅಧ್ಯವೋಚದ ಅಧಿವಕ್ತ ಪ್ರಥಮೋ ದೈವ್ಯೋ ಭಿಷಕ್ ಅಹೀರ್ಶ್ಚ ಸರ್ವಾನ್ ಜಂಭಯನ್ ಸರ್ವಾಶ್ಚ ಯಾತು ಧಾನ್ಯ. ದೀನ್ನಿ ಕವಚ ಮಂತ್ರಂ ಅಂಟారు. ఇది విశేషంగా కవచ మంత్రం అంటే ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రమే అది కవచం వలె పనిచేస్తుంది. మహాన్యాసంలో కూడా దీన్ని కవచానికి వినియోగించాలని బోధాయన మహర్షి తెలియజేశారు. ఇక్కడ రుద్రాన్ని మొత్తంగా నిత్యం పారాయణం చేస్తే వచ్చే దివ్య ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని అనుష్ఠానం చేయడం కూడా కల్పశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, తంత్రశాస్త్రాలు కూడా వివరించాయి. ఇప్పుడు సాయణులు విద్యారణ్యులు వీరు భాష్యం రచిస్తూ వేదమంతటికీ భాష్యం రాసి ఈ భాగానికి విశేషం రాస్తూ కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, దీనికి ఇంకా వివరం తెలియాలి అంటే నేను ప్రత్యేకంగా దీనిపై రచించినటువంటి ఒక కల్ప గ్రంథం ఉంది, దాన్ని చూడండి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథం మనకిప్పుడు లభ్యం కావడం లేదు. అంటే రుద్రంకి సంబంధించి ఆయన ఒక కల్పం ప్రత్యేకించి రాశారు. ఇది కాక మరి యొక్క కల్ప గ్రంథం కూడా రుద్రంపై మనకు లభిస్తుంది. అదంతా కూడా ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు? వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు, స్రష్టలు ఉండరు. స్రష్ట వేరు, ద్రష్ట వేరు. స్రష్ట అంటే లౌకికమైన ఒక విషయాన్ని సృష్టించితే స్రష్ట, అలౌకికమైనటువంటి దివ్య శబ్దాన్ని తపస్సుతో దర్శిస్తే ద్రష్ట. వేద మంత్రాలను ఎవరూ తయారు చేయలేదు. ఋషులు మహా తపస్సుతో అంతరిక్షంలో దాగి ఉన్న ఒక దివ్య శబ్దాన్ని వారు గోచరింపజేసుకున్నారు. దేనికి? ఈ శ్రవణానికి కాదు, ఈ తపస్సుతో వారు ఆ శబ్దం వినగలిగారు, ఆ విన్న శబ్దాన్ని మనకు అందజేశారు. అలా వారు దర్శనం పొందారు గనక ఆ మంత్రము దర్శనం చేసినందుకు గాను వారికి ద్రష్ట అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తంగా ఈ మంత్రానికి రుద్రమనే మహామంత్రానికి ద్రష్ట వామదేవ ఋషి అని చెప్పబడుతున్నాడు. వామదేవుడనే ఋషి అని అంటే ఋషుల్లో వామదేవుడు అనేవాడు ఉండవచ్చు, లేదా వామదేవుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని మనకు అందజేసినట్లుగా భావించినా సరిపోతుంది. ఇలా కాక ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ప్రత్యేక ద్రష్టలు ఉన్నారు. అవన్నీ మనం చెప్పుకుంటే ఒక రుద్రమే కొన్ని నెలలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి, దేనికి ప్రయోగించాలి, దీనికి ద్రష్ట ఎవరు, ఇవన్నీ వివరిస్తే అది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. రుద్రంలో సర్వదేవతాత్మకమైనటువంటి మంత్ర రాశి గనక మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు, అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్తున్నాం, సూర్యపరమైన అర్థం కూడా చెప్పవచ్చు, అన్ని రకాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒకే పరమేశ్వరుడికి సంబంధించిన మంత్ర రాశి గనక ఆ పరమేశ్వరుడే బహువిధములైన దేవతలుగా మనకి గ్రహించబడుతున్నాడు. అందుకే సర్వదేవతాత్మకమైనటువంటి ఈ మంత్ర రాశిలో ఈ అధ్యవోచత్ అనేటువంటి మంత్రం ప్రత్యేకించి కవచ మంత్రం. అధివక్త అనే మాట గురించి నేను చెప్పుకున్నాం, అధ్యవోచత్ అధి అవోచత్ అధ్యవోచత్, పరమేశ్వరుడు నా ఎడల అంటే నా పక్షము వహించి మాట్లాడుగాక అని. అంటే ఇదేదో మన తరపునే చేస్తాడా అంటే ఆయన స్వభావం అదిట, అందుకే అధివక్త అని వెంటనే చెప్పారు. అధివక్త అంటే నిన్న చెప్పినట్లు పక్షపాత వచనములు పలుకువాడు అని, ఆయన స్వభావం అది. అధివక్త అంటే తనని ఎవరు ఆశ్రయించారో వారి పక్షాన మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఉదాహరణకి నిన్న లాయర్ అని చెప్పుకున్నాం, ఎవరి పక్షాన తాను మాట్లాడుతున్నాడో వాడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇతరు మాట్లాడతాడు కదా, అలా మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఈ అధివక్త అనేటటువంటి మాట మనకి వేదంలో కూడా కొన్ని చోట్ల అధిబ్రూహి అనే విషయాల్లో వస్తుంది, అలాగే రక్షాచను అధిచ బ్రూహి అని మరొక చోట రుద్రంలో కూడా వస్తుంది. ఈ అధిబ్రూహి అనే విషయం రుద్రంలో రెండు మాటలు, బ్రూహి అన్నా పలుకుట అని తెలియజేయబడుతుంది. అందుకు మన పక్షాన మాట్లాడతాడట పరమేశ్వరుడు. అయితే ఈ మాట్లాడడం ఎలాగా, ఎవరి దగ్గర మాట్లాడతాడు అనే ప్రశ్న. దానికి రెండవ పాదంలో ఈ మంత్రంలోనే రెండవ భాగంలో అహిగిశ్చ అంటే అహింశ్చ అని, వేదంలో కొన్ని చోట్ల మనం గుమ్ అనే శబ్దం వాడతాం, గణానహంత్వా గణపతి గుమ్, అక్కడ గణపతిమ్ అనేదే శబ్దం, గణపతి గుమ్ అని ఎందుకు అంటున్నామంటే స్వరం కోసమని అక్కడ గుమ్ అని చెప్పబడింది, కానీ దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. వేదం స్వరప్రధానం గనక కొన్ని చోట్ల ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే ఇది అహింశ్చ అనేదే శబ్దం ఇక్కడ, అహింశ్చ యాతుధాన్య అని రెండు ఇక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. అహి అనేవి యాతుధానులు అనేవారు, రెండు రకములుట. ఈ రెండు రకముల వారి నుంచి రక్షణ మనకు కల్పిస్తూ వారిని జంభయన్ వారిని హింసిస్తూ అంటాట ఈయన అధివక్తగా. ఈ రెండు మనల్ని బాధ పెట్టడానికి వస్తాయి, అహి యాతుధానులు, వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని హింసించి వీడు నావాడు అని చెప్తున్నట్ట, అలా చెప్పాలి అని చెప్పడం ఆయన స్వభావం. అందుకే ఉన్నవాడు ఆ పని చేయడా, కరుణించవయ్యా పరమేశ్వర అన్నాం. నేనెందుకయ్యా కరుణించాలి అంటే కరుణాళువు అనే పేరున్నది కనుక కరుణించు అని చెప్పడం ఆయన స్వభావం అది. అందుకు అధివక్తవైన నువ్వు నా పక్షాన ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడడం ఎలాగా చూడండి, వేదం ఎంత చక్కగా చెప్తున్నదో, జంభయన్ అనే మాట ఇక్కడ వేసింది. జంభయన్ అంటే హింసించి లేదా శిక్షించి అని అర్థం. యాతుధానులను ఈ అహీరూపములైన శత్రువులను వీటిని హింసించి అంట అట్ట వీడు నావాడు అని. ఇక్కడ చెప్పడంలో ఒక చిన్న స్వారస్యం ఉంది, చిన్నదేంటి చాలా గొప్ప స్వారస్యం. సాధారణంగా ఈయన ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అది విశేషం. లోకంలో మన దగ్గరికి ఎవడైనా వచ్చి శరణ వేడితే ఎందుకు శరణ వేడేవయ్యా అంటే నల్లవాడెవడో వెంటబెడుతున్నాడండి నన్ను అంటే, మనం అసమర్థులమైతే ఏం చేస్తాం, ఆ వచ్చిన వాడిని నాయనా నాయన వాడిని వదిలే దయచేసి వదిలే అని అప్పుడు అధివక్తగా మనం మాట్లాడతాం. ఆ వచ్చిన వాడి తరపున అధివక్తగా మాట్లాడతాం. వాడి తర్వాత రక్షణ ఏదో వాడిదేయ, కానీ పరమేశ్వరుడు అలా కాదుట. ఇతని మీదకు వస్తున్న శత్రువుని ముందు జం భయన్ హింసిస్తాడు, కొట్టేస్తాడు వాడిని ముందు. కొట్టేసిన తర్వాత స్వామి నన్ను ఎందుకు కొట్టేవయ్యా అని అడిగితే వీడు నావాడు, వీడి మీద ఎందుకు రమ్మ ఎందుకు వచ్చావు నువ్వు, అందుకు నేను కొట్టానని చెప్తాడు అప్పుడు. అంతేగాని ముందు వీడు నావాడు వీడి దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపో అని బతిమాలడు ఆయన. ఈయన ఎవరిని బతిమాలక్కర్లే, అందరి చేత బతిమాలబడేవాడు ఆయన, ఆయన ఒకటి బతిమాలతాడా. అందుకు తన భక్తుడి మీద చెయ్యవేయడానికి వచ్చిన వాడిని కొట్టడమే, ఎందుకు కొట్టేవే అంటే నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగలడు ఆయన. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడా పరమేశ్వరుడు. అది జంభయన్ అనే మాట చెప్పడంలో విశేషం, వారిని హింసించి అధ్యవోచత్ చెప్పుగాక, అది అధివక్త. అయితే ఈయన చెప్తే వాళ్ళు వింటారా, ఇక్కడ విశేషం అది. స్వామి నువ్వు ప్రసన్నుడివయ్యో నువ్వు రక్షించో, సరే నువ్వు రక్షించావు కానీ మరి వీళ్ళు యముడు చిత్రగుప్తుడు ఇంకా పాపరూప దేవతలు వీళ్ళు కూడా ఒక్కొక్కరు శక్తిమంతులు, ఎంత కాదన్నా మనకన్నా శక్తిమంతులు. ఎంతమంది ఉన్నారు ఇంత శక్తిమంతులైన వీళ్ళందరూ నువ్వు ఆపేస్తే ఆగిపోతారా, నువ్వు వెళ్ళమంటే వెళతారా అంటే వెళతారు. ఎందుకంటే నువ్వెవడివి, ప్రథమో దైవ్యో భిషక్, ఈ మూడు శబ్దాలు త్రిశూలల్లాగా ఉన్నాయి, అంత గొప్ప మాటలు మూడు. ప్రథమ దైవ్య భిషక్, అది విశేషం. ప్రథమ అంటే మొదటివాడు అని, పెద్ద ఆయన అని వాళ్ళు వింటారట మొదట. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందున్నాడు ఆయన, అసలు వీళ్ళకు బ్రతికిచ్చాడు ఆయన, ఏదైనా చెయ్యగలిగే శక్తి ఇచ్చాడు ఆయన, యముడికి ఆ యమత్వ రూప శక్తి ఇచ్చిన వాడైన, అగ్నికి అగ్నిత్వ రూప శక్తి, ఇంద్రునికి ఇంద్రత్వ రూప శక్తి, ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక మన మీదకి ఎవడొచ్చినా ఆయన ఇచ్చిన శక్తితోనే రావాలి, ఆయన ఇచ్చినటువంటి డైరీ ప్రకారం రావాలి. ఎవడు ఎప్పుడు వీడి దగ్గరికి రావాలో ఆయనే నిర్దేశించాడు కాలరూపంలో, వీడు చేసుకున్న పాపం బట్టి. అందుకే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పటి పుణ్యమో వీడి దగ్గర ఉంది గనక ఆ సమయానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించే బుద్ధి పుట్టింది జీవికి. అందుకు ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు, ముందు వాడిని కొట్టి పంపించి, స్వామి నువ్వు చెప్పిన పని ఏం చేసాం కదా అంటే, నిజమే నేనే అప్పుడు చెప్పాను, ఆ నేనే ఇప్పుడు చెప్తున్నాను, విని జాగ్రత్త వెళ్ళు, ఇప్పుడు వీడు నావాడు, అందుకు వెళ్ళంటే మరి సమాధానం చెప్పకుండా వెళ్ళవలసిందే. ఇది వేదవచనం అండి, అంటే సత్యవచనం. దీనికి మనకు ఉదాహరణలు పురాణముల్లో లెక్కలేనని మనకు కనబడతాయి. అందుకే ప్రథముడు ఈయన అనే మాటకి మనకు వేదంలో మిగిలిన చోట్ల కూడా ప్రమాణం తీసుకోవాలి. వేదం స్వతప్రమాణం అన్నారు వేదానికి. స్వతప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం. ఇంకా ఏదైనా చెప్పడానికి వేదం ప్రమాణం తీసుకోవాలి, కానీ వేదం గురించి చెప్పడానికి మరేదో ప్రమాణం తీసుకునే అవసరం లేదు మనం. స్వతప్రమాణం. అందుకే దీనికి ప్రమాణంగా వేదంలో ఇతర వాక్యాలు మనం తీసుకుంటే, యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మనకి శ్వేతాశ్వేత ఉపనిషత్తు వాక్యం ఉంది. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఇది. పరమేశ్వరుడు ఎవరు? ప్రథమ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యో దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో మొదటివాడు. మొదటివాడు మాత్రమే కాదు, ముందుండేవాడు. ఏదో మొదటన్నాడండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అని కాదు, ఆ మొదటన్నవాడు ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు దేవతల్ని. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్, అంతేకాదు విశ్వాధిక, విశ్వములో అందరికంటే అధికుడు. రుద్ర మహర్షి, రుద్రుడికి మహర్షి అని పేరు. మహర్షి అంటే తపస్సు చేసుకునేవాడని కాదు, ఋషులు అంటే దర్శించేవారు. మనం చూడలేని దాన్ని దర్శించేవాడు ఋషి. వాళ్ళు కూడా చూడలేని దాన్ని దర్శించగలిగే సర్వదర్శన స్వరూపుడు ఎవడు? ఆయన మహర్షి. అందుకు మహర్షి అనే శబ్దం పరబ్రహ్మకి వాడింది వేదం. మహర్షి కపిల ఆచార్యో అనే నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. మహర్షి అనేది పరమేశ్వర వాచకం. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని చెప్పడం కాకుండా, తమీశ్వరాణం ప్రథమం మహేశ్వరం, తమ్ దైవతానాం ప్రథమంచ దైవతం అని స్మృతి వచనాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. పురాణములు ధర్మశాస్త్రములలో చెప్పబడ్డ మాట ఇది. తమ్ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరులందరిలోని మొదటివాడు కనుక ఈయన పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే అందరికి ఎవరు గుర్తొస్తారండి? పరమేశ్వరుడన్నా మహేశ్వరుడన్నా జగదీశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా శివుడు గుర్తొస్తున్నాడే. ఏ కారణం చేత? తమ్ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరుల్లో ప్రథముడు గనక మహేశ్వరుడై, దేవతల్లో ప్రథముడు గనక దేవదేవుడు మహాదేవుడు అని పేరు ఈయనకి. అందుకే తమ్ దేవతానాం ప్రథమంచ దైవతం, దేవతములందరిలోకి ప్రథముడవై ఉన్నటువంటి వాడవు అని. అదేవిధంగా యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృత, ఎవడైతే దేవతలందరిలో మహాదేవుడని చెప్పబడుతున్నాడో ఆయనకు తస్మై నమస్తు కుర్వాణా దివితిష్ఠంతి దేవతా, ఆయనకి నమస్కారం చేస్తూ ఎప్పుడు దేవతలు ఉంటారట. అలాగే ఆయనకు వశవర్తులే ఉన్నారు గనక ప్రథమ అని మాట అక్కడ వేశారు. స్వామి వాళ్ళందరికన్నా పెద్దవాడివి నువ్వు, నీ కనుసైగలతో నడుపుతున్నవాడివి నువ్వు, అందుకు వాళ్ళు నీ మీదకు వస్తే నేనేం చేయలేనయ్యా అని తప్పించుకోవడానికి వీల్లేదయ్యా ఆయనకు చెప్తున్నారు ప్రథమంచ. రెండవది ఏమిటి? దైవ్యహ. ఇది చాలా గొప్ప మాట. దైవ్యహ అంటే దేవతలకు సైతం అంతర్యామి అయినవాడు. దేవతలకు సైతం అంతర్యామి, ఏ దేవత అయినప్పటికీ కూడా ఆ దేవతని ప్రేరేపించేటువంటి చైతన్యం ఈశ్వరుడే. ఆయన వీరందరినీ ప్రేరేపించేవాడు గనక, ఆయన ఇచ్చిన ఆజ్ఞారూప శక్తితో పనిచేస్తున్నటువంటి వారు గనక, ప్రతి దేవత యందు ఈశ్వరుని యొక్క ఆజ్ఞారూప చైతన్యం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీస్లో కొన్ని ఆర్డర్స్ ఆ పై అధికారి అయినటువంటి వాడు పాస్ చేసి ఉంచుతాడు. అది ప్యూను మొదలుకొని క్లర్క్ మొదలుకొని మేనేజర్ల వరకు అందరూ పాటిస్తూ ఉంటారు. అతనిచ్చినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా ఆఫీసులో పనిపడ్డవాడు ఎవడు వెళ్ళినప్పటికీ ఆ క్లర్క్ వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్తారు. అయితే అదొక్కటేదో పొరపాటు జరిగిందండి, నాకు ఆ రూల్స్ నుంచి కొంచెం వెనక్కి తిప్పండి, నాకు ఈ పని జరిగేటట్టు చూడండి అంటే మేము ఒప్పుకోమండి, పెద్ద ఆయన ఏ రూల్స్ చెప్పాడో ఆ రూల్సే అని వాడు కఠినంగానే చెప్తాడు. ఎలాగోలాగా పెద్దవాడి దగ్గరికి విడివిలు పట్టుకున్నాడు. పట్టుకుని మీ వాళ్ళని అడిగితే పని జరగట్లేదు అంటున్నారండి, మీరైనా కొంచెం చెప్పండి అంటే ఆయనకు దయ పుట్టింది అనుకోండి, వాళ్ళ వాళ్ళని పిలిపించి ఈయన పని పూర్తి చేసి వెళ్ళండి అంటారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇంకా ఈయనే చెప్పాడు కదా రానాయనా అని పంపించి ఆ రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేసాం, ఇప్పుడు ఆయన వద్దన్నారు కదా సరే కానీ అని పంపించేస్తాడు ఎందుకు అని సుప్రీం. ఆయన ఇంతవరకు వీళ్ళెందుకు కాదన్నారు, ఆయన ఆజ్ఞారూప చైతన్యం వాళ్లలో ఉంది గనకనే. ఇప్పుడేమైంది, ఆయనే తిప్పమని చెప్పేట. అయితే ఇది తగునా వెంటనే మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించి, పరమేశ్వర నువ్వు ఈ విధంగా చేయడం తగునా, నువ్వే ముందు ఒక ఆజ్ఞ చెప్పి మళ్ళీ పక్షపాత వచనం పలకడం అనేది తగునా, ఇలా ఒకరి పట్ల వైషమ్యం ఇంకొకరి పట్ల నైర్ఘుణ్యం, వీటికి ఒకరి పక్క పక్షపాత వచనాలు పలకడం, ఇవన్నీ శాస్త్ర ప్రకారం ధార్మికమేనా అంటే ధార్మికమే అన్నాడు. దీనికి మనకు వేద ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు, న్యాయ ప్రమాణములు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం పరిశీలించితే దీనికి మీమాంసా సూత్రంలో జైమిని చాలా చక్కటి మాట చెప్తూ వైషమ్య నైర్ఘుణ్యైన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఈ వైషమ్య నైర్ఘుణ్యములన్నీ కూడా సాపేక్షములు అన్నాడు, అంటే ఇట్ ఇస్ రిలేటివ్ అన్నాడు. ఒక పాపం చేత వాణ్ణి హింసించడానికి భూతప్రేత పిశాచాదులన్నీ వచ్చే సరే, కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే భక్తి రూప పుణ్యానికి మరి ఫలం ఇవ్వాలి కదా ఆయన, ఆదానికి ఫలంగా వీళ్ళ నుంచి దూరం చేస్తున్నాడు. కనుక ఇది కూడా కర్మఫలప్రదాతగానే ఈశ్వరుడు చేసే అనుగ్రహం తప్ప ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అన్యాయపు బుద్ధి లేదు అనేదాన్ని శాస్త్ర ప్రమాణంతోనే ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇక్కడ అహిష్ట యాతుధాన్యాహ అనే రెండు శబ్దములు ఒకటి గమనించాను మనం. అహిష్ట అంటే ప్రత్యక్ష హింసాహేతువులైన శక్తుల్ని అహి అనే శబ్దంతో చెప్తారు. యాతుధాన్య అంటే పరోక్ష హింసాహేతువులైన శక్తులు. ఈ రెండు ఉంటాయండి ప్రపంచంలో, మనల్ని ఏడిపించేవి, మనల్ని బాధించేవి, మనల్ని హింసించేవి, ఈ రెండు రూపములుగా ఉంటాయి. అహి యాతుధాన్య. ప్రత్యక్ష హింస అంటే కనిపిస్తుంది ఒక ఆయుధంతో పొడవడమో, ఎవడో మనల్ని తిట్టడమో కొట్టడమో లేదా రోగమో, ఇవన్నీ ప్రత్యక్షం. ఇక పరోక్షంగా మనకి హింసించే వాళ్ళని భూత ప్రేత రక్ష పిశాచ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పరోక్ష హింసాశక్తువులు అని చెప్తారు. ఉన్నాయా లేవా అంటే పరోక్షములు, అవి లేవనుకుంటే వాటికి చాలా మంచిది, ఉన్నాయనుకుంటే మనకు చాలా మంచిది, జాగ్రత్త పడతాం. ఈ విధంగా మనకి వాటి అవి కూడా మన వైపు వస్తూ ఉంటాయి. నిజంగా ప్రత్యక్షమును ఎదుర్కోవడం కొంత సాధ్యమేమో కానీ ఈ పరోక్ష హింసలే చాలా ఎక్కువ అవుతాయి, కలియుగంలో మరీ ఎక్కువ అవుతాయట. ఇది కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కలియుగం ఎలాంటిదంటే భగవంతుడు దయామయుడు, ఋషులు దయామయులు, ఆ దయామయులైన వాళ్ళు కూడా మనం తరించడానికి కొన్ని మార్గాలు చూపిస్తారు, అయినా అవి చేసే బుద్ధి పుట్టనివ్వట్టు కలి. ఇది విశేషం, బుద్ధి పుట్టనివ్వడు, లాజిక్ వస్తుంది మనలోంచి. మనకి ఎంత తర్కం ఉందో, మన బుద్ధికి ఎంత శక్తి ఉందో, మనంత సైంటిస్ట్లో మనకు తెలియకపోయినా ప్రతివాడు తర్కాలు చేసేస్తాడు. తర్కాలు చేసి అవి ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి, ప్రతిదీ మన అనుభవానికి వచ్చేదాకా వస్తేనే నమ్ముతాము అంటే ఇంకా సృష్టిలో ఎన్ని అనుభవానికి తెచ్చుకోగలం చెప్పండి. మనం అన్ని అనుభవం దాకా రావు, కొన్ని నమ్మితేనే జాగ్రత్త పడగలం. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. కలియుగంలో మరీ ఎక్కువగా పరోక్ష శక్తుల ప్రభావం ఉంటుంది. ఇవి ఎలాంటి పనులు చేస్తాయో మనకు తెలియదు. పైగా ఈ రక్ష పిశాచ యక్ష ఈ శక్తులున్నాయే, ఇవి కానీ వచ్చేయి అంటే మన యొక్క ఔరా అంటారు ఆవరణలు, అందులో ప్రవేశించేయా సూక్ష్మశక్తులుగా. మన సూక్ష్మ ఆవరణల్లోకి మన బుద్ధే మనకు సహకరించదు. ఎన్ని తెలియనివ్వండి, ఎన్ని జ్ఞానాలు చేయనివ్వండి, అది మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా స్వయంగా తెలిసినా ఎక్కనివ్వదు, ఆచరించనివ్వదు. జపం చేస్తే పోతుంది అని చెప్తారు, జపానికి కూడా కూర్చొనివ్వదు అది. చివరికి మనం కుతర్క రూపంలోనో వితండ రూపంలోనో మనం వదిలేటట్టేనా చేస్తుంది, లేకపోతే మన దగ్గరకు వచ్చిన మన ఫ్రెండ్ ఎవడైనా అవన్నీ నమ్మక్కర్లేదండి అనేనా చెప్తాడు. ఇలాగా కలియుగంలో అత్యధికంగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందువల్ల వస్తాయంటే పిశాచాదుల్ని ఆహ్వానించేటువంటి వాతావరణం కలియుగంలో ఉంటుందిట. మనం ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని రోజు బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ, ఈ దివ్యమైన వేద కర్మలు చేస్తున్నాం గనక మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాటిని బతిమాలుతున్నాం. మీరు ఉండండి, ఎందుకంటే భూమి నాది అలాంటిదో మీది అలాంటిదే, కానీ నా మీదకి రాకండి అని బతిమాలుకోవడం వాటి. వాటిని నా పక్క నుంచి తలుగు అని. ఇలా బ్రహ్మకర్మ కర్మ సమారభే అని తొలగించుకున్నాక ఆ బ్రహ్మకర్మే చేస్తూ ఉంటే ఇంకా పరిసరాల్లోకి రావు. కానీ బ్రహ్మకర్మలు చేయనివ్వడే, ఈ యుగంలో సాగనివ్వడే, మన ప్రాచీనమైన దైవాలను ఎప్పుడో అటకెక్కించేశాం. ప్రాచీనమైన దేవతా మంత్రములు కానీ దేవతా శబ్దములు కానీ ఇవన్నీ లేకుండా చూసుకుంటున్నాం. పైగా ఒక ప్రాచీనమైన దైవాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ దైవాన్ని కూడా అక్కడి నుంచి తీసేయడానికి ఏ క్షుద్రమైనటువంటి వాళ్ళను అక్కడ పెట్టుకుంటాం మనం. ఇంకా అతను అక్కడ కూర్చోడు వెళ్ళిపోతాడు ఆ సమాన స్థాయిలో లేక. ఇలాగ దైవతాశక్తుల రక్షణ లేకుండా మనం చేసుకుని ఈ పైశాచికాది శక్తులను ఆహ్వానింప చేసుకుంటున్నాం. వీటిని యాతుధానులు అని చెప్తున్నారు. ఈ రెండిటి యొక్క పీడ మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుని శరణు వెడ్డమే మార్గము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఈ అహీరూప శత్రువుల్ని, యాతుధాన రూపములైనటువంటి శత్రువుల్ని కూడా తొలగించి పరమేశ్వరుడు వీడి నావాడు అని చెప్తాట. వీటికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? బోలుడున్నాయి శాస్త్రంలో. మార్కండేయుడు కదా, అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఆయువురీత్యా ఏమి తెలిసి చెప్పబడి ఉన్నది? 16 ఏళ్ళకల్లా పూర్తి అయిపోతుంది ఆయువు, నిర్దేశింపబడింది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు కదా. అతడి యొక్క గత జన్మల యొక్క ప్రారంభం బట్టి అతడు 16 ఏళ్ల ఆయువు మాత్రమే తెచ్చుకొచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెన వల్ల అతడు శివోపాసన చెయ్యగా చెయ్యగా ఎవరు తనల్ని హింసించడానికి, ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో అతడు వాళ్ళు కనబడ్డారు. అతనికి ముందుగా వచ్చిన వాళ్ళు యమదూతలు. కానీ యమదూతలు శివుని యొక్క భక్తులు చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహాతేజస్సు యొక్క తీవ్రతకి భయపడి ఇతని దరిదాపులకు మేము వెళ్ళలేమని యముడి దగ్గరికి వెళ్ళి శరణ వేరేట, మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు. ఆయన ఆ వచ్చిన యముడు కనబడ్డాడు ఈయనకి, కారణం శివోపాసన శక్తి చేత. ఆ కనబడ్డవాడు కాలపాశం వెయ్యబోతే చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అని ఈశ్వరుని శరణ వేడాడు మార్కండేయుడు. శరణ వేడిన వెంటనే ఆయన ఏం చేశాడు? అహీగృచ్ఛ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. వెంటనే ఆ లింగం నుంచి వచ్చి జంభయన్ కొట్టాడు ముందు. ఆ కొట్టిన తర్వాత యముడు కొన్ని యోజనాల మేర వెళ్ళి మరణించాడట. మరణించాడు ఏకంగా పురాణం చెప్తున్న ప్రకారం. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఒక చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద అలా చేయి ఉంచాడే. ఆ తర్వాత మార్కండేయుడికి ఆయుష్ని ఇచ్చి ప్రశ్నించిన దేవతలకు, స్వామి నువ్వు చెప్పిన ప్రకారంగానే అతను ఆయువు తీరిందని వచ్చాడే ఆ కాలుడు, నువ్వు కాలకాలుడివే ఆయన కాలుడు, కాలకాలుడివేని నీయాజ్ఞ ప్రకారం ఆ కాలుడు వచ్చి తన పని తాను చేసుకుపోతూ ఉంటే నువ్వు ఇలా కొట్టడం న్యాయమేనా అంటే అప్పుడు చెప్పేట, అధివక్త అధ్యవోచత్, వీడు నావాడు, వీడి మీదకి మీరెవరూ రారాదు అని చెప్పాడు. చెప్తే అలాగా సరే అయితే ఇక నుంచి నీ భక్తుల వైపు నేను వెళ్ళమన్నా వెళ్ళనయా బుద్ధి వచ్చిందన్నట్ట. అందుకే శంకరులు గొప్పగా చెప్పారు, పక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత అని. ఎక్కడ శివభక్తుడు ఉంటే ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడు వైవస్వత అంటే యముడు, విచలిత భయపడతాడు. వాడు ఆయువు తీరింది వెళతా ఉంటా, అబ్బో వాడు నావాడు కదలే అని, డిపార్ట్మెంట్ వేరు, వాడు ఆయన వాడు, ఆయన చూసుకోవాల్సింది వాళ్ళ పని. అందుకే ఒక్కసారి గుండె తడుముకుంటాడట, మళ్ళీ ఎన్ని మార్లు ఆయన ఇస్తేనే మళ్ళీ ఆయువు వచ్చింది ఆయనకి. మరణించిన కాలుడికి మళ్ళీ బ్రతికిచ్చాడు ఆయన, ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయనే సంహరించగలడు, ఆయనే ప్రాణం పోయగలడు. మృత్యువు యముడు, మృత్యువైన ఆయనకే మృత్యువయ్యి పరమేశ్వరుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించగలిగాడు. యముడు పని చేయలేడు, అతను మరణింపజేయగలడే కానీ తిరిగి తేలేడు. పరమేశ్వరుడు అతన్ని కూడా మరణింపజేసి తిరిగి బ్రతికించాట, బ్రతికించి అనుగ్రహించాడు. ఎందుకంటే తన ఆర్డర్ పాటించడానికి వచ్చి దెబ్బతిన్నాడు గనక ఫోన్ లేని మళ్ళీ బ్రతికించాట. ఇంత భక్తవాత్సల్యం పరమేశ్వరుడికి. అందుకే ఈశ్వరుని నమ్ముకున్నాక ప్రారంధం అనుభవించక తప్పదు. ఎంత శివుణ్ణి ప్రార్థించినానండి, ప్రారంధం పోదండి అని అంటే మహాపాపం అన్నారు దాన్ని. దాన్ని దురక్షరము అని అంటారు శంకరుల వారు. దూరీకృత అని, దురిత అని, దురక్షరాని అని, దురక్షరములు అంటారు. ఆ దురక్షరాలు రాకూడదు మన దగ్గర. ఎప్పుడు కూడా పరమేశ్వరుని సమర్థతని శంకించే శబ్దం మన నోటంట రాకూడదు. ఎంతేమిటో ఇంతసేపు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా వింటున్నాడో లేదో ఇలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఈ దురక్షరాలకు దోషంట. ఈ దురక్షరాలు పోవాలంటే మనం నోటుతో చేసే పాపాలు ఎన్నెన్నో చెప్తూ శంకరుల వారు చెప్తారు. ఒకటి ఈ దురక్షరములు, రెండు అవతల వాళ్ళ గురించి పొగడ్డము లేదా నిందించడము, రెండు అన్యస్థుతులు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులను తింపగ నోపది జిహ్వా అని అన్నారే అన్నమయ్య. కానీ మన నోరెప్పుడు ఒరులు నుతించడమో నిందించడమో, అసలు రెండో పని ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీటితోనే కాలక్షేపం, ఇది రెండవ దోషంట. ఇలా వాక్కుతో ఎన్నెన్ని దోషాలు మనం చేస్తున్నామో అవన్నీ పోవడానికి ఏదయ్యా మార్గం అంటే, నోటి చెడంతా పోవడానికి మనం మౌత్ క్లీనర్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం, మౌత్ వాషనర్స్ ఇవన్నీ. అలాగా ఈ నోరంతా పవిత్రం కావడానికి ఏంటంటే, సారం త్వదీయ చరితం నితరాం పిబంతం అన్నారు. ఆ దోషం పోవడానికి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని తాగాలట. దాన్ని నోరారా గానం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే ఇటువంటి దురక్షర దోషాలు పోతాయి అని. అందుకే పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి పురాకృత గ్రహదోషాలు కూడా పోతాయి. అందుకే గ్రహదోషాలు ఏ వచ్చినా, ఏ ప్రారంధాలు వచ్చినా రుద్రం చేసుకోండయ్యా అని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదనమాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు మనకి తన శతకంలో చెప్పారు. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడా నిత్యం శివనామస్మరణ చేసేవాడిని ఏమీ చెయ్యలేవు అని ఘంటాపథంగా ఆయన తెలియజేశారు. పరమేశ్వరుని యొక్క రక్ష వైఖరి మనకు అర్థం కాదు, కానీ ఆయన రక్షించలేదు అని చెప్పడానికి మాత్రం మనకు అర్హత లేదు. పిల్లవాడికి ఆవకాయం అందివ్వలేదు, నా తండ్రి మీద మహాకోపం వస్తుంది వాడికి. మండుతున్న దీపాన్ని ముట్టుకోవాలని ఉబలాటపడే కుర్రవాణ్ణి అక్కడి నుంచి తల్లి తొలగించిందని ఆ తల్లిని మించిన శత్రువు లేదు అనుకుంటాడు ఆ పసిపాప. అలా ఉంటాయి మన వైఖరులు, పరమేశ్వరుడి మీద కోపాలన్నీ కూడా. ఎందుకు ఏది తప్పిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. మన చూపు యొక్క డైమెన్షన్ వేరు, ఆయన చూపు యొక్క డైమెన్షన్ వేరు. ఆయన చూపు ఉన్నతంలోంచి చూస్తూ ఉంటాడు, అందుకే గిరీశంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన మన కర్మల యొక్క సర్వస్వాన్ని ఆయన చూడగలడు. మనం కాలం యొక్క ఒక పాయింట్లో నిలబడి అనంత కర్మలో ఒకదాన్ని అనుభవిస్తూ అదే సర్వస్వమని తిరుగుతున్న వాళ్ళం. కానీ మనకు ముందు వెనక సర్వము ఉన్నటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించి ఎలా వీడిని బయట పెడితే బాగుపడతాడో ఆయనకు తెలుసు. అందుకే భిషక్ అనే మాట అక్కడ చెప్తున్నాడు, వైద్యుడు అని. భిషక్ అంటే వైద్యుడు. ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకు సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తీవ్రమైన వేదన పడిపోయి కొందరు పల్లెటూరు వాళ్ళు వెళ్తుంటారు డాక్టర్ల దగ్గరికి. వెళ్ళినప్పుడు వాడికి కడుపు నొప్పి తట్టుకోలేకపోతాడు, ఇంత చేస్తే రాత్రి ఏదో తినరానివేవో తినేసాడు, అది బాధ. కానీ అప్పటికి వాడికి చాలా పెయినే, ఏం పర్వాలేదంటాడు. వాడు శాంపుల్లోంచి ఒక చిన్న టాబ్లెట్ చేస్తాడు. నాకు ఇంత కడుపు నొప్పి ఉంటే నువ్వు ఇంతే టాబ్లెట్ ఇస్తావా అంటాడు వాడు. సూది మందు ఇచ్చేయండి, సూది మందు ఇచ్చేయండి అని, లేదా ఆపరేషన్ ఎలా చేసేయండి అని వీడు అంటాడు. కానీ ఆపరేషన్ అక్కర్లే, సూది మందు అక్కర్లే, ఇది చాలు నాయనా అంటాడు. వాడికి వెంటనే తగ్గిపోవాలి, కానీ వెంటనే తగ్గే లక్షణం కాదు. ఎందుకంటే వెంటనే రాలే, అది అలా వచ్చింది వాళ్ళు అలా పోవాలి. ఎలా పోతే వీడు పోకుండా ఉంటాడో అలా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి వాడు ఒకరోజు పట్టచ్చు, రెండు రోజు పట్టచ్చు, కానీ వీడికున్న తొందరలో అబ్బా ఇంకా తగ్గించలేదని డాక్టర్ని తిడతాడు, తట్టుకోలేకపోతే కొడతాడు కూడానేమో మనకు తెలియదు. అలాగే మనం అనుకుంటాం, కానీ ఏది ఎవరికి ఎలా పోగొట్టాలో ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకే భగవంతుడు మనకు ఏ అనుభవాన్ని ఇచ్చినా ట్రీట్మెంట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఆ కారణం చేత అయ్యా ఆ వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు తొలగించాలి, యాతు ధాన్య అహింస అని, వాళ్ళని తొలగించమంటే వాళ్ళు ఈయన సృష్టిలోనే వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు హింసించాలండి. వెంటనే మనకు ప్రశ్న రావచ్చు.
2: ఓం నమశివాయ. You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org. Om Namah Shivaya.

0: సతీతులసి. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతడి యొక్క కుమారుడు హంసధ్వజుడు. ఈ హంసధ్వజుడికి ఇద్దరు కొడుకులు, పెద్దవాడు ధర్మధ్వజుడు, రెండోవాడు కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుపక్కల గల రాజ్యాలన్నీ కూడా జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతని భార్య మాధవి. ఈవిడ మహాగుణవతి, శీలవతి, మహాపతివ్రత. కొంతకాలానికి ఈ ధర్మధ్వజుడికి మాధవి వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ సమయంలో అన్ని శుభాలే జరిగాయి. దేవతలు పూలవాలను కురిపించారు. పుట్టినటువంటి బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మలా ఉంది. సర్వలక్షణ సమన్వితమైనటువంటి ఆ పిల్లకు తులసి అని నామకరణం చేశారు. విచిత్రం, నామకరణం కాగానే ఆ పిల్ల 16 సంవత్సరాల బాలికైపోయి విష్ణువుని తప్ప నేను ఇంకెవరిని కూడా వివాహం చేసుకోను అని చెప్పి బదరికావనానికి వెళ్లి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, పైన సూర్యుడు. అంటే 4 వైపులా అగ్నులు పెట్టుకుంది, నెత్తి మీద మాత్రం సూర్యుడి యొక్క వేడి తగులుతూ ఉన్నదన్నమాట. ఈ రకంగా 5 వైపులా కూడా అగ్నులు ఉంటే దాన్ని పంచాగ్నులు అని అంటారు. ఆ తర్వాత ఆకులు అలములు మాత్రమే తింటూ 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. వర్షాకాలంలో పీకే లోతు నీళ్లలో మునిగి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. శీతాకాలంలో కేవలము గాలిని ఆహారంగా తీసుకుంటూ ఆ చలిలో 30,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఈ రకంగా మొత్తం 100,000 సంవత్సరాలు తపస్సు చేసింది ఈ తులసి. ఆవిడ యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణుడితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తు అని చెప్పి శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలిగినటువంటి వాడు, నా అంశతో పుట్టినటువంటి వాడు నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు. కాబట్టి కృష్ణుడు అంశ కలిగినటువంటి ఆ పురుషుడు నన్ను వివాహం ఆడేటట్లుగా నాకు వరం ఇవ్వవలసింది అని అడిగింది. దానికి బ్రహ్మదేవుడు, అమ్మా, శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుణ్ణి కొంచెం పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు విన్నటువంటి సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుణ్ణి ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడావిడికి ఈ సుధాముడి మీద కూడా కోపం వచ్చి రాక్షసుడుగా జన్మించమని చెప్పించింది. ఆ సుధాముడు దానవ వంశంలో ఇప్పుడు జన్మించాడు. శ్రీకృష్ణుడిలాగానే 4 చేతులు, బ్రహ్మతేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడు. అతడే నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ తరువాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహం ఆడతావు. నీకు వృక్ష రూపం కూడా వస్తుంది. విష్ణుమూర్తికి అన్నింటికన్నా కూడా అతని ప్రాణాల కన్నా కూడా నువ్వే ప్రియమైన దానివవుతావు అని చెప్పి చెప్పాడు బ్రహ్మదేవుడు. కశ్యప ప్రజాపతికి ధనునందు పుట్టినటువంటి వాడు విప్రచిత్తు. ఇతడు హిరణ్యకశ్యపుని యొక్క సోదరి అయినటువంటి సివిహికను వివాహం చేసుకున్నాడు. ఇతడి యొక్క కుమారుడే దంభుడు. ఆ దమ్ముడు పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఒక కుమారుని కొన్నాడు. ఆ కుమారుడి పేరే శంఖచూడు. ఈ శంఖచూడు బ్రహ్మను గుర్చి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచాన్ని ఇచ్చి, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఏ రకమైనటువంటి ఆపద రాదు, బదరికావనంలో తులసి అనేటటువంటి కన్య ఒక ఆవిడ ఉన్నది, వెళ్లి ఆవిడ్ని వివాహం చేసుకోవలసింది అన్నాడు. సరే, ఆ మాటలు విన్నటువంటి ఈ శంఖచూడు బదరికావనం చేరాడు. అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి తులసి కనిపించింది. దగ్గరికి వెళ్లి పలకరించాడు. పరిచయం కాగానే ఇద్దరి తనువులు కూడా పులకరించాయి. పూర్వజన్మల బంధం కదా, దైవానుగ్రహం కూడా అలాగే ఉంది. ఒకళ్ళని ఒకళ్ళు కోరుకున్నారు. గాంధర్వ విధిని వెంటనే వారి వివాహం కాస్త జరిగిపోయింది. శంఖచూడు తులసిని తీసుకుని తన రాజధాని అయినటువంటి సోనితపురానికి వెళ్లి జరిగిందంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందరూ జరిగిందానికి చాలా ఆనందించారు. దంబుడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి వానప్రస్థానికి వెళ్లిపోయాడు. తండ్రి వల్ల సంక్రమించినటువంటి రాజ్యాన్ని గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క అభీష్టం ప్రకారం పరిపాలిస్తూ ఉన్నాడు ఈ శంఖచూడు. ఈ రకంగా చాలా కాలం గడిచింది. ఒకరోజున శుక్రాచార్యుడు శంఖచూడుతో, రాజా, దేవతలకు మనం చాలా కాలం నుంచి కూడా విరోధులం, వాళ్ళకి మనకి విభేదం ఉన్నది, దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులందరినీ కూడా జయించారు, దేవతలను దెబ్బతీయగలిగినటువంటి సమర్థుడు ఇంత కాలానికి రాజయ్యాడయ్యా, నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతల యొక్క గుండెలన్నీ కూడా అవిసిపోతూ ఉన్నాయి, కాబట్టి నువ్వు స్వర్గం మీద దండయాత్ర చేసి ఇంద్రాది దేవతలందరినీ కూడా వెళ్లగొట్టి ఆ స్వర్గాన్ని ఆక్రమించవలసింది అన్నాడు. సరే, యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది, రాక్షసేనంతా కూడా యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామి కబురు చేశాడు. దేవదానవుల మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. 40 రోజులు గడిచాయి, ఎవరూ వెనకంజ వేయలేదు. రాక్షసులు చాలా మంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వాళ్లంతా కూడా మహా ఉత్సాహంగా ముందుకు దూకుతూ ఉన్నారు. ఎవడు కూడా వెనక్కి తగ్గటం లేదు, కాలు వెనక్కేయటం లేదు. చివరకు దేవసైన్యం అంతా కూడా అలసిపోయింది. విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడు చేతకానప్పుడు చెయ్యి కలపడమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ప్రారంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసానుదాసులు అన్నాడు. తాను కూడా ఈ శంఖచూడికి సామంతుణ్ణి అన్నాడు. అలా సామంతుడిగానే ఈ స్వర్గాన్ని నేను ఏలతాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి శంఖచూడు చాలా సంతోషించాడు. సరే, యుద్ధం ఆగిపోయింది. స్వర్గానికి ఇంద్రుణ్ణి ఆ శంఖచూడు యొక్క ప్రతినిధిగా నియమించి సోనితపురానికి వెళ్లిపోయాడు ఈ అసురేశ్వరుడైనటువంటి శంఖచూడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. రాక్షసులదే పైచేయగా రాజ్యం మాత్రం నడుస్తోంది. కాని మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో ఆవిర్భాగం దేవతలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ఈ ఆవిర్భాగం తనకే చెందాలి. ఇంతవరకు దేవతలకు ఇచ్చారు ఈ ఆవిర్భాగం, ఇక నుంచి మాత్రం అట్లా జరగటానికి వీల్లేదు. ఈ ఆవిర్భాగం అంతా కూడా తనకే చెందాలి, నాకే రావాలి అని చెప్పేసి శంఖచూడు శాసించాడు. అందుకు ఈ మునీశ్వరులు ఎవరూ కూడా ఒప్పుకోలేదు. వెంటనే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాడు ఈ రాక్షసరాజు. ఒప్పుకోనటువంటి వాళ్ళందరినీ కూడా ముప్ప తిప్పలు పెట్టారు రాక్షసులు. అలా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఎవరు కూడా యజ్ఞయాగాలు చేయటానికి వీర్లేదు అన్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా ధ్వంసం చేసి పారేశారు. యజ్ఞ వాటికలు నాశనం చేశారు. హోమకుండాలన్నీ కూడా అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువుని ఆశ్రయించారు. వారి గోడు విన్నటువంటి విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుణ్ణి నేను చంపడానికి లేదు, అతన్ని ఈశ్వరుడే సంహరించాలి, కాబట్టి కైలాసానికి పోయి ఆ శంకరుణ్ణే శడను వేయండి అన్నాడు. మహర్షులంతా కైలాసానికి వెళ్లి శంకరుడికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వాళ్లకి అభయం ఇచ్చి పంపేశాడు. ఒక రోజున నారద మహర్షి శంఖచూడి దగ్గరకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులందరూ కూడా శివుడితో నువ్వు బాధలు పెడుతూ ఉన్నావని, వాటిని ఇంకా భరించలేము అని చెప్పి మొరబెట్టుకున్నారు. శంకరుడేమో వాళ్లందరికీ అభయం ఇచ్చాడు. కొద్ది రోజుల్లో ఆ శంకరుడు కాస్త రుద్రగణాలను తీసుకుని నీ మీదనికి యుద్దానికి వస్తాట. ఈలోపగా నువ్వే గనక కైలాసం మీదకి దండయాత్ర చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసింది అన్నాడు. దానవేంద్రుడికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షసేన అంతా కూడా కైలాసం మీదకి కదిలింది. యుద్ధం ప్రారంభమైంది. పోరుఘోరంగా జరుగుతోంది. దేవసేనాని అయినటువంటి కుమారస్వామి చిత్తైపోయాడు. కాళి ఈ రాక్షసరాజును ఏమీ చేయలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడి దగ్గర కృష్ణ కవచం ఉంది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ఈ కృష్ణ కవచాన్ని బహూకరించాడు. అది దగ్గర ఉన్నంత వరకు అతడికి అపజయము అనేది లేదు. ఇక అతడి భార్య తులసి, ఈవిడ మహాపతివ్రత, కాబట్టి అతడి దగ్గర నుంచి ముందుగా ఈ కవచాన్ని సంగ్రహించాలి, అతని భార్య యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఈ రాక్షసుడైనటువంటి శంఖచూడు మరణించడు. అందుకని ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వెళ్లి శంఖచూడుణ్ణి దానం అడిగాడు ఈ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏం దానం కావాలి అన్నాడు. నీ కవచాన్ని దానం ఇవ్వవలసింది అన్నాడు ఈ బ్రాహ్మణుడు. అర్థమైంది రాక్షసరాజుకు, వచ్చినటువంటి వాడు విష్ణువు, తనకు కాలం తీరిపోయింది. ఈ విషయం తెలుసు. తెలిసి కూడా తన శరీరం మీద ఉన్నటువంటి కవచాన్ని తీసి దానం చేశాడు ఆ రాక్షసరాజు. ఆ కవచం ధరించి అచ్చం శంఖచూడులాగానే తయారై తులసి దగ్గరికి వెళ్లి ఆ రాత్రంతా కూడా ఆమెతో గడిపాడు విష్ణుమూర్తి. ఆవిడ యొక్క పాతివ్రత్యంగా అత్త చెడిపోయింది. అంతే, ఇంకేముంది? పాశుపతం తీసుకుని ఒక్క దెబ్బతో ఈ శంఖచూడి తలగా అత్త తెగ నరికేశాడు ఈశ్వరుడు. నిద్రా సమయంలోనూ రతిక్రియ తర్వాత ఈ మాయలు అనేవి ఏవి కూడా నిలవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. ఈ వచ్చిన వాడు తన భర్త కాదు అని ఇతడు
1: ఓం నమశివాయ్. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: Gracias.

0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Karmashaka, Adhyayam 12.
2: अथ द्वादशोऽध्यायः ॐ युञ्जानः प्राथमम् मनस्तत्त्वाय सविता धियाः अग्नेर्ज्योतिर्निचाया पृथिव्या अध्या भारत युक्तेन मनसा वयम् देवस्या सवितुः सवे स्वर्गेया आयशक्त्या युक्त्वाय सविता देवान् स्वर्यतो धिया दिवम् बृहज्योतिः करिष्यतः साविता प्रसूवातितान् युञ्जते मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चिताः विहोत्रा दधे वयुना विदेक इन्महे देवस्या सवितुः परिष्टुतिः युजेवाम् ब्रह्मा पूर्व्यन्नमोभिर्विश्लोका एतुपथ्ये वसूरेः शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आये धामानि दिव्यानि तस्थुः यस्य प्रयानमन्वन्ययुज्ययुर्देवादेवस्य महिमा नमोजास यः पार्थिवानि विममे स एताशो रजाज्ञसि देवः साविता माहित्वना देवा सवितः प्रसूवयज्ञम् प्रसूवयज्ञपातिम् भगाय दिव्यो गन्धर्वः केतपोः केतन्नः पुनातु वाचस्पतिर्वाचन्नः स्वदतु इमन्नो देवसवितर्यज्ञम् व्रणाय देवाव्यज्ञ सखि विदज्ञ सत्राजितम् धनजितज्ञ स्वर्जितम् ऋचास्तोमज्ञ समर्थयगायत्रेणारथम् तरम् बृहद्गा यत्र वर्तनि स्वाहा देवस्य त्वा सवितुः प्रासापेश्विनोर्बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् आदादे गायत्रे नच्छन्दासाङ्गिरस्पत्रोथिव्याः सधस्था दग्निम् पूरीष्यामङ्गिरस्वदाभार त्रैष्टुभे नच्छन्दासाङ्गिरस्वत् अभ्रेरसि नार्यासि त्वया आवयमग्निज्ञशाके मखनीतुम् सधस्थ आजागाते नच्छन्दासाङ्गिरस्वत् हस्ता आधाय सविता बिभ्रदभृज्ञ हिरण्ययीम् अग्नेर्ज्योतिर्निचाया पृथिव्याध्या भारदानुष्टुभे नच्छन्दासाङ्गिरस्वत् प्रतूर्तम् वाजिन्नाद्राववरिष्ठा मनोसंवतम् दिविते जन्म परममन्तरिक्षे तव नाभिः पृथिव्यामधियो निरते युञ्जाथाज्ञरासाभं युवमस्मिन्यामे वृषण्वसु अग्निम् भरन्तमस्मयुम् योगे योगे तवस्तारम् वाजे वाजे हवामहे सखा आय इन्द्रामूतये प्रतूर्वन्नेह्या वक्रमन्नशस्ति रुद्रस्य गानापत्यम् मयो भूरेहि उर्वन्तरिक्षम् वीः स्वस्ति गौ योतिरभायान्नि कृण्वन् पूष्णा सयुजा सह पृथिव्या सधस्था आदग्निम् पूरीष्यामङ्गिरस्वदाभार अग्निम् पूरीष्यामङ्गिरस्वदच्छे मोऽग्निम् पूरीष्यामङ्गिरस्वद्धारिष्यामः अन्वग्निरुषसामग्रामख्यदन्वः निप्रथमो जातवेदाः अनुसूर्यस्य पुरुत्रा च रश्मीननुद्या वा पृथिवी आतातन्था आगत्य वाज्यध्वा नज्ञ सर्वा मृधो विधूनुते अग्निज्ञसधस्थे महति चक्षुषा निचिकीषते आक्रम्य वाजिन् पृथिवीमग्निमिच्छरुचा त्वम् भूमेर्वृत्वाया नो ब्रूहि यतः खने मतम् वयम् ద్యౌస్తె పృష్టం పృథివీ సధస్థమాత్మాంతరిక్ష సముద్రో యోని విఖ్యాయ చక్షుషాత్వమభితిష్ఠ ప్రతన్యతః ఉత్క్రామ మహతే సౌభాగాయాస్మాదాస్థాన అద్రవినోద వాజిన్ వయగ్యశ్యామ సుమతో పృథివ్యా అగ్నిం ఖనంత ఉపస్థే అస్యాః ఉదక్రమీ ద్రవిణోద వాజ్యర్వాకస్సు లోకజ్ఞసుకృతం పృథివ్యాం తతః ఖనేమ సుప్రతీకమగ్నిగ్స్వోరుహాణ అధినాకముత్తమం ఆత్వా జిఘర్మి మనసాఘృతేన ప్రతిక్షీయంతం భువానాని విశ్వా పృథుంతీరశ్చ వయాసా బృహంతం యచిష్టమన్నైరభసందృశానం ఆ విశ్వతః ప్రత్యంచం జిఘర్మ్య రక్షస మనసా తజ్జూషేత మర్యశ్రీ స్పృహ యద్వర్ణో అగ్నిర్నాభిమృషే తన్వాజర్భూరానః పరివాజాపతి కవిరగ్నిర్హవ్యాన్యక్రమీత్ దధద్రత్నాని దాశుషే పరిత్వాగ్నే పురం వయం విప్రజ్ఞ సహస్య ధీమహి ధృషద్వర్ణం దివే దివే భేత్తారం భంగురావాతాం త్వమగ్నేద్యుభిస్త్వమాసుషుక్షనిస్త్వమధ్యస్త్వమశ్మానస్పరీ త్వం వనేభ్యస్త్వమోషాధీభ్యస్త్వన్నృణాన్నృపదేజాయసే శుచీః దేవస్య త్వా సవితుః ప్రాసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం పృథివ్యాః సధస్థాదగ్నిం పూరీష్యామంగిరస్వత్ఖానామి జ్యోతిష్మంతం త్వాగ్నే సుప్రతీకమజస్రేణ భానునా దీద్యాతం శివం ప్రజాభ్యో హి జ్ఞాసంతం పృథివ్యాః సధస్థాదగ్నిం పూరీష్య మంగిరస్వత్ఖానామః అపాం పృష్టమాసి యోనిరగ్నేః సముద్రమభితః పిన్వామానం వర్ధమానో మహా ఆచ పుష్కారే దివో మాత్రాయవరిమ్నా ప్రాథస్వ శర్మా చస్థో వర్మా చస్థో ఛిద్రే బహులే ఉభే యచస్వతీ సంవాసాథామృతమగ్నిం పూరీష్యం సంవాసాథాగ్గస్వర్విదా సమీచీ ఉరాసాత్మనా అగ్నిమంతర్భారిష్యంతి జ్యోతిష్మంతమజస్రమిత్ పురీష్యోసి విశ్వభారా అథర్వాత్వా ప్రథమో నిరామంథదగ్నే త్వామగ్నే పుష్కారాదధ్యథర్వానిరామంథత మూర్ధ్నో విశ్వస్య వాఘతాః తముత్వా దధ్యంగృషిః పుత్ర ఈధే అథర్వణః వృత్రహణం పురందరం తముత్వా పాథ్యో వృషా సమీధే దస్యుహంతామం ధనంజయజ్ఞరణేరణే సీదాహోతస్వౌ లోకే చీకిత్వాన్ సాదయా ఆయజ్ఞజ్ఞసు కృతస్య యోనౌ దేవావీర్దేవాన్ హవిషా ఆయజాస్యజ్ఞే

0: ఉత్సాహ అదద్ధవ్రత ప్రమతిర్వసిష్ఠ సహస్రం భరశుచీజిహ్వో అగ్ని సగ్గ్యాసీదస్వమహా ఆశిషోచస్వదేవీతామహ విధూమగ్నే అరుషం మీయేధ్యసృజ ప్రాశస్తదర్శతం.
1: అపో దేవీ రూపా సృజ మధూమతీర యక్ష్మాయ ప్రజాభ్యః తాసామాస్థానాదుజ్జీహతామోషాధయస్సు పిప్పలాః సంతే వాయుర్మాతరిష్వా దధాతూత్తానాయా హృదయం యద్వికస్తం యో దేవానాం చరాసి ప్రాణథే న కస్మై దేవవశాలస్తు తుభ్యం. సుజాతో జ్యోతిషా సహ శర్మవరూథమాసాదత్స్వాహ వాసో అగ్నే విశ్వరూపజ్ఞా సంజాయస్వ విభావసో ఉదూతిష్ఠస్వధ్వరా వానో దేవ్యా ధియా దృశే చాభాసా బృహతాశు శుక్వ నిరాగ్నే యాహి సుషస్తిభిః ఊర్ధ్వ ఊషున ఊతయే తిష్ఠా దేవో నసావిత ఊర్ధ్వో వాజస్య సనీతాయదంజిభిర్వాఘద్భిర్విహ్వయామహే. స జాతో గర్భో అసిరోదస్యోరగ్నే చారుర్విభృత ఓషాధీషు చిత్రశిశుః పరితమాగస్యక్తూన్ ప్రమాతృభ్యో అధిక నిక్రదద్గాః స్థిరోభావీడ్వంగ ఆశుర్భావవాజ్యర్వన్ పృథుర్భావసుషదస్త్వమగ్నేః పూరీషవాహానః శివోభావ ప్రజాభ్యో మానుషీభ్యస్త్వమంగిరః మాద్యావా పృథివీ అభిశోచీర్మాంతరిక్షం.

శ్రావస్తమం దేవస్త్వా ఆసవితో ద్వాపతు సుపానిస్వం గురిస్సు బాహురుత శక్త్యా అవ్యాథమానా పృథివ్యామాశాదిశ ఆపృణ ఉత్థాయ బృహతీ భవోదూ తిష్ఠ ధ్రువాత్వం మిత్రైతాంత ఉఖాం పరీ దదామ్యభిత్యా ఏషా మాభేది వసవస్వాచ్ఛందంతు గాయత్రేణ ఛందాసాంగిరస్వద్రుద్రాస్వాచ్ఛందంతు త్రైష్టూభేణిరస్వత్ ఆదిత్యాస్వాచ్ఛందంతు జాగాతేన ఛందాసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరా ఆచ్ఛందంత్వానుష్టూభేణ ఛందాసాంగిరస్వత్. ఆకూతిమగ్నిం ప్రయుజగ్స్వాహ మనో మేధామగ్నిం ప్రయుజగ్స్వాహ చిత్తం విజ్ఞాతమగ్నిం ప్రయుజగ్స్వాహ వాచో విధృతిమగ్నిం ప్రయుజగ్స్వాహ ప్రజాపాతయే మనావే స్వాహ అగ్నయే వైశ్వానరాయ స్వాహ విశ్వో దేవస్యా నేతుర్మర్తో బురీత సఖ్యం విశ్వో రాజ ఈశుధ్యతి ద్యుమ్నం వృణీత పుష్యసే స్వాహ మాసుభిత్థా మాసు రిషోంబా ధృష్ణు వీరయస్వసు అగ్నిశ్చేదంకారిష్యథః దృగ్యహస్వదేవి పృథివీ స్వస్తయా ఆసురీ మాయా స్వధయా కృతాసి జుష్టం దేవేభ్యా ఇదమస్తు హవ్యమరిష్టా త్వముదీహి యజ్ఞే అస్మిన్ ద్రన్నసర్పిరాసుతి ప్రత్నో తావరేణ్యః సహాసస్పుత్రో అద్భూతః పరస్యా అధి సంవతో వారాం అభ్యాతారా యత్రాహమస్మితాం ఆవ పరమస్యాః పరావతో రోహిదశ్వ ఇహాగాహి పురీష్యః పురుప్రియోగ్నే త్వంతారా మృధాః యదగ్నే కాని కాని చిదాతే దారూ నిదధ్మసి సర్వం తదస్తుతే ఘృతం తజ్జూషస్వయవిష్ఠ్యా యదత్యూపజిహ్వీ కాయద్వమ్రో ఆతి సర్పాతి సర్వం తదస్తుతే ఘృతం తజ్జూషస్వయవిష్ఠ్యా ఆహారహర ప్రాయావం భరంతో శ్వాయేవ తిష్ఠాతే ఘాసమస్మై రాయస్పోషే న సమిషామదంతోగ్నేమాతే ప్రతివేశారిషామ నాభా పృథివ్యాః సామిధానే అగ్నౌ రాయస్పోషాయ బృహతే హావామహే ఇరం మదం బృహదుక్థం యజత్రం జేతారమగ్నిం పృతానాసుసా సహిం యాసేనా అభీత్వారీరా వ్యాధినీరుగానా ఉత యేస్తేనా యే చ తస్కారాస్తాగ్స్తే అగ్నేపీ దధామ్యాస్యే దగ్గ్యష్ట్రాభ్యాం మలిం లూంజం భైస్తస్కారా ఉత హనుభ్యాగ్స్తేనాన్ భాగవస్తాగ్స్త్వంఖాదసుఖాదితాన్ యే జనేషు మనింలావస్తేనాస్తస్కారావనే ఏకక్షేష్వఘాయవస్తాగ్స్తే దధామి జంభా.

హిరణ్యం విందే హిరణ్యం మోహనమేది భేదాభవచ్చేయం వై హిరణ్యైవ హిరణ్యం చైవైనద్ందే విశ్వభవతిసర్పసోదే వైనద్ందే భోమ్యే శరభవచ్చామే వైనద్ందౌ వైన

దేవతానాం పజనయత్ బుద్ధవతీమద్రవీరాద్రావాచ్యేవరోర్భునాదయవేనభ్రం పజనయద్యోరాజన్యానురామరస్యాత్మాఘేతమైంద్రమానుభోగమేకాదశకపానన్యల్పమేసింద్రమేవచ్చేతభాగేషావధావృతగే

ప్రాణో విలక్షణో విశ్వాహేంద్రస్య ప్రాణో విలక్షణ ప్రాణో విశ్వామిత్రావరణ ప్రాణో విలక్షణా ప్రాణో విశ్వాహ విశ్వధానం సర్వాణ ప్రాణో విలక్షణ.

ృష్టిపతిమానం భవతి సత పురుషస్ేంద్రియాయేంద్రియే ప్రతిష్టర్చ

ఎత్తమోహరత్నం సుమగం జంధోరవిత్రేణ్యాగ్నేమాపుంచే అగ్నేమాగం సుమేసునకం వృషణాహవం సతి హరియతం భవదం దాసుదేవయః.

ప్రజాపతిగౌహరామహే కటింకేనామశ్రవత్తమం జయశ్వరాజం బ్రహ్మణా బ్రహ్మణ ప్రధాన శృంగం జ్యోతిభక్తి సాధనం సైజన

మధ్వానగ్రమంగిరాభిర్గృణానామి పర్వతస్య త్రిగుంభితాన్యైరదే

ప్రసాదర్ధయాసే సోమస్కామరీంద్రశకార ప్రయోజన విద్వాంస్వాసే రోజని మా విలక్షి.

య నమః ఓం శిపివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ

0: ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం స్వరమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరిషాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వనే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమతాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థాణవే నమః, ఓం అహిర్భుజ్ఞాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం వృఠాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం భగనేత్రభిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం పూషదంతభిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. ఓం
1: నమశ్శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం.org, నౌ వి ఆర్ లిజనింగ్ టు కేదీచనాథ సుప్రభాతం, ప్రెసెంటెడ్ బై శ్రీ గాయత్రి వెంకట్రాఘవన్. థ్యాంక్ యూ. ఓం నమశ్శివాయ.

0: நமோ மஹத்வ்யோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைன சபா சதஸ்சுக்கு சவனைய நமஸ்தலு சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీ రుద్రభాష్యం చెప్పుకుంటూ ప్రథమోనువాకంలో ఆరవ మంత్రాన్ని వ్యాఖ్యానించుకుంటూ ఉన్నాం. ఇది చాలా విశేషమైన మంత్రంగా చెప్పబడుతున్నది.
1: శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి, ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది. అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. అది లేకపోతే పక్కన కూడా కూర్చుంటే చాలు, వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడు మంచి చెప్పినా వీడు చెప్పింది నమ్మచ్చా, ఏ ఉద్దేశంతో చెప్పుంటాడో, ఇలా ఉంటాయి వైమనస్యం అంటే. సౌమనస్యం అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి మంచి మనస్సు కలిగి ఉండడం. అందుకు ఈ ఒక్క శ్లోకంలో పరమేశ్వర స్తుతికి ఎంత శక్తి ఉందో చెప్తున్నాడు. ఇక్కడ వాక్కుని ఎలా వినియోగించుకోవాలో చెప్తాడు అని ఎక్కడో దూరం లేడాడయ్యా, నువ్వు ఆడే మాటలోనే ఉండి నిన్ను గమనిస్తున్నాడు, లోపల ఉన్న చైతన్యమంతా ఆయనే కదా, అలా నిన్ను గమనిస్తూ ఉన్నాడని ఈ శ్లోకంలో అంతగా చెప్పి తర్వాత చాలా గొప్ప భావాన్ని చెప్తున్నారు. అది అధ్యవోచ దధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఇది చాలా గొప్ప మంత్రం. శివంకరమైన వాక్కుతో మాట్లాడితే ఆయన మన పట్ల అధివక్తగా ఉండేవాడు గనక అధ్యవోచత్, ఆయన నా పట్లే మాట్లాడుగాక. అధివక్త అయిన స్వామి నా పట్ల మాట్లాడుగాక. ఏమి అధ్యవోచత్ అంటే ఊరుకోవచ్చు కదా, అధివక్త అని ఎందుకు చెప్పాలి? అధ్యవోచత్ అంటేనే నా పట్ల మాట్లాడుగాక, మరి అధివక్త అని ఎందుకు చెప్పాడు? అలా మాట్లాడు ఆయన స్వభావం గనక అన్నాడు. తన
0: అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీర్శ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ.

0: యాతుధాన్యః. దీన్ని కవచమంత్రం అంటారు. ఇది విశేషంగా కవచమంత్రం అంటే ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం అది కవచం వలె పనిచేస్తుంది. మహాన్యాసంలో కూడా దీన్ని కవచానికి వినియోగించాలని బోధాయన మహర్షి తెలియజేశారు. ఇక్కడ రుద్రాన్ని మొత్తంగా నిత్యం పారాయణం చేస్తే వచ్చే దివ్య ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని అనుష్ఠానం చేయడం కూడా కల్పశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తంత్రశాస్త్రాలు కూడా వివరించే. ఇప్పుడు సాయణులు విద్యారణ్యులు వీరు భాష్యం రచిస్తూ వేదమంతటికి భాష్యం రాసి ఈ భాగానికి విశేషం రాస్తూ కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, దీనికి ఇంకా వివరం తెలియాలి అంటే నేను ప్రత్యేకంగా దీనిపై రచించినటువంటి ఒక కల్ప గ్రంథం ఉంది, దాన్ని చూడండి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథం మనకిప్పుడు లభ్యం కావడం లేదు. అంటే రుద్రంకి సంబంధించి ఆయన ఒక కల్పం ప్రత్యేకించి రాశారు. ఇది కాక మరి యొక్క కల్ప గ్రంథం కూడా రుద్రంపై మనకు లభిస్తుంది. అదంతా కూడా ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు? వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు, స్రష్టలు ఉండరు. స్రష్ట వేరు, ద్రష్ట వేరు. స్రష్ట అంటే లౌకికమైన ఒక విషయాన్ని సృష్టించితే స్రష్ట, అలౌకికమైనటువంటి దివ్య శబ్దాన్ని తపస్సుతో దర్శిస్తే ద్రష్ట. వేద మంత్రాలను ఎవరు తయారు చేయలేదు. ఋషులు మహా తపస్సుతో అంతరిక్షంలో దాగి ఉన్న ఒక దివ్య శబ్దాన్ని వారు గోచరింపజేసుకున్నారు. దేనికి? ఈ శ్రవణానికి కాదు, ఈ తపస్సుతో వారు ఆ శబ్దం వినగలిగారు. ఆ విన్న శబ్దాన్ని మనకు అందజేశారు. అలా వారు దర్శనం పొందారు గనక ఆ మంత్రము దర్శనం చేసినందుకు గాను వారికి ద్రష్ట అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తంగా ఈ మంత్రానికి, రుద్రమనే మహామంత్రానికి ద్రష్ట వామదేవ ఋషి అని చెప్పబడుతున్నాడు. వామదేవుడనే ఋషి అని అంటే ఋషుల్లో వామదేవుడు అనేవాడు ఉండవచ్చు, లేదా వామదేవుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని మనకు అందజేసినట్లుగా భావించినా సరిపోతుంది. ఇలా కాక ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ప్రత్యేక ద్రష్టలున్నారు. అవన్నీ మనం చెప్పుకుంటే ఒక రుద్రమే కొన్ని నెలలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి, దేనికి ప్రయోగించాలి, దీనికి ద్రష్ట ఎవరు, ఇవన్నీ వివరిస్తే అది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. రుద్రంలో సర్వదేవతాత్మకమైనటువంటి మంత్ర రాశి గనక మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు. అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్తున్నాం, సూర్యపరమైన అర్థం కూడా చెప్పవచ్చు. అన్ని రకాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒకే పరమేశ్వరుడికి సంబంధించిన మంత్ర రాశి గనక ఆ పరమేశ్వరుడే బహువిధములైన దేవతలుగా మనకి గ్రహించబడుతున్నాడు. అందుకే సర్వదేవతాత్మకమైనటువంటి ఈ మంత్ర రాశిలో ఈ అధ్యవోచత్ అనేటువంటి మంత్రం ప్రత్యేకించి కవచ మంత్రం. అధివక్త అనే మాట గురించి నేను చెప్పుకున్నాం. అధ్యవోచత్, అధి అవోచత్, అధ్యవోచత్. పరమేశ్వరుడు నా ఎడల అంటే నా పక్షము వహించి మాట్లాడుగాక అని. అంటే ఇదేదో మన తరపునే చేస్తాడా అంటే ఆయన స్వభావం అదిట, అందుకే అధివక్త అని వెంటనే చెప్పారు. అధివక్త అంటే నిన్న చెప్పినట్లు పక్షపాత వచనములు పలుకువాడు అని. ఆయన స్వభావం అది. అధివక్త అంటే తనని ఎవరు ఆశ్రయించారో వారి పక్షాన మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఉదాహరణకి నిన్న లాయర్ అని చెప్పుకున్నాం. ఎవరి పక్షాన తాను మాట్లాడుతున్నాడో వాడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇతను మాట్లాడతాడు కదా, అలా మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఈ అధివక్త అనేటటువంటి మాట మనకి వేదంలో కూడా కొన్ని చోట్ల అధిబ్రూహి అనే విషయాల్లో వస్తుంది. అలాగే రక్షాచను అధి చబ్రూహి అని మరొక చోట రుద్రంలో కూడా వస్తుంది. ఈ అధిబ్రూహి అనే విషయం రుద్రంలో రెండు మాటలు, బ్రూహి అన్నా పలుకుట అని తెలియజేయబడుతుంది. అందుకు మన పక్షాన మాట్లాడతాడట పరమేశ్వరుడు. అయితే ఈ మాట్లాడడం ఎలాగా, ఎవరి దగ్గర మాట్లాడతాడు అనే ప్రశ్న. దానికి రెండవ పాదంలో ఈ మంత్రంలోనే రెండవ భాగంలో అహిగిశ్చ అంటే అహింశ్చ అని. వేదంలో కొన్ని చోట్ల మనం గుమ్ అనే శబ్దం వాడతాం. గణానాంత్వా గణపతి గుమ్, అక్కడ గణపతిమ్ అనేదే శబ్దం. గణపతి గుమ్ అని ఎందుకు అంటున్నామంటే స్వరం కోసమని అక్కడ గుమ్ అని చెప్పబడింది, కానీ దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. వేదం స్వరప్రధానం గనక కొన్ని చోట్ల ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే ఇది అహింష్ట అనేదే శబ్దం ఇక్కడ. అహింష్ట యాతుధాన్యః అని రెండు ఇక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. అహి అనేవి యాతుధానులు అనేవారు, రెండు రకములుట. ఈ రెండు రకముల వారి నుంచి రక్షణ మనకు కల్పిస్తూ వారిని జంభయన్, వారిని హింసిస్తూ అంటాట ఈయన అధివక్తగా. ఈ రెండు మనల్ని బాధ పెట్టడానికి వస్తాయి. అహి యాతుధానులు, వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని హింసించి వీడు నావాడు అని చెప్తున్నట్ట. అలా చెప్పాలి అని చెప్పడం ఆయన స్వభావం. అందుకే ఉన్నవాడు ఆ పని చేయడా. కరుణించవయ్యా పరమేశ్వర అన్నాం. నేను ఎందుకయ్యా కరుణించాలి అంటే కరుణాళువు అని పేరున్న దగ్గర కరుణించు అని చెప్పడం అని స్వభావం అది. అందుకు అధివక్తవైన నువ్వు నా పక్షాన ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడిన ఎలాగా చూడండి, వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. జంభయన్ అనే మాట ఇక్కడ వేసింది. జంభయన్ అంటే హింసించి లేదా శిక్షించి అని అర్థం. యాతుధానులను ఈ అహీరూపములైన శత్రువులను వీటిని హింసించి అంట అట్ట వీడు నావాడు అని. ఇక్కడ చెప్పడంలో ఒక చిన్న స్వారస్యం ఉంది. చిన్నదేంటి, చాలా గొప్ప స్వారస్యం ఉంది. సాధారణంగా ఈయన ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అది విశేషం. లోకంలో మన దగ్గరికి ఎవడైనా వచ్చి శరణ వేడితే ఎందుకు శరణ వేడేవయ్యా అంటే నల్లవాడెవడో వెంటబెడుతున్నాడండి నన్ను అంటే, మనం అసమర్థులమైతే ఏం చేస్తాం, ఆ వచ్చిన వాడిని నాయనా నాయనా వాడిని వదిలే, దయచేసి వదిలే అని అప్పుడు అధివక్తగా మనం మాట్లాడతాం. ఆ వచ్చిన వాడి తరఫున అధివక్తగా మాట్లాడతాం. వాడి తర్వాత రక్షణ ఏదో వాడిదే, కానీ పరమేశ్వరుడు అలా కాదుట. ఇతని మీదకొస్తున్న శత్రువుని ముందు జం భయన్ హింసిస్తాడు, కొట్టేస్తాడు వాడిని ముందు. కొట్టేసిన తర్వాత స్వామి నన్ను ఎందుకు కొట్టేవయ్యా అని అడిగితే వీడు నావాడు, వీడి మీద ఎందుకు రమ్మ, ఎందుకు వచ్చావు నువ్వు, అందుకు నేను కొట్టానని చెప్తాడు అప్పుడు. అంతేగాని ముందు వీడు నావాడు, వీడి దగ్గరికి రాకు, నువ్వు వెళ్ళిపో అని బతిమాలడు ఆయన. ఈయన ఎవ్వడిని బతిమాలక్కర్లే, అందరి చేత బతిమాలబడేవాడు ఆయన. ఆయన ఒకటి బతిమాలతాడా? అందుకు తన భక్తుడి మీద చెయ్యవేయడానికి వచ్చిన వాడిని కొట్టడమే. ఎందుకు కొట్టేవే అంటే నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగలడు ఆయన. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడా పరమేశ్వరుడు. అది జంభయన్ అనే మాట చెప్పడంలో విశేషం. వారిని హింసించి అధ్యవోచత్ చెప్పుగాక, అది అధివక్త. అయితే ఈయన చెప్తే వాళ్ళు వింటారా? ఇక్కడ విశేషం అది. స్వామి నువ్వు ప్రసన్నుడివయ్యో, నువ్వు రక్షించో, సరే నువ్వు రక్షించావు కానీ మరి వీళ్ళు యముడు, చిత్రగుప్తుడు, ఇంకా పాపరూప దేవతలు, వీళ్ళు కూడా ఒక్కొక్కరు శక్తిమంతులు. ఎంత కాదన్నా మనకన్నా శక్తిమంతులు. ఎంతమంది ఉన్నారు ఇంత శక్తిమంతులైన వీళ్ళందరూ? నువ్వు ఆపేస్తే ఆగిపోతారా? నువ్వు వెళ్ళమంటే వెళతారంటే వెళతారు. ఎందుకంటే నువ్వెవడివి? ప్రథమో దైవ్యోభిషక్. ఈ మూడు శబ్దాలు త్రిశూలల్లాగా ఉన్నాయి, అంత గొప్ప మాటలు మూడు. ప్రథమః దైవ్యః భిషక్, అది విశేషం. ప్రథమః అంటే మొదటివాడు అని, పెద్ద ఆయన అని వాళ్ళు వింటారు అట్ట మొదట. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందున్నాడు ఆయన. అసలు వీళ్ళకు బ్రతికిచ్చాడు ఆయన, ఏదైనా చెయ్యగలిగే శక్తి ఇచ్చాడు ఆయన. యముడికి ఆ యమత్వ రూప శక్తి ఇచ్చిన వాడైనా, అగ్నికి అగ్నిత్వ రూప శక్తి, ఇంద్రునికి ఇంద్రత్వ రూప శక్తి, ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక మన మీదకి ఎవడొచ్చినా ఆయన ఇచ్చిన శక్తితోనే రావాలి, ఆయన ఇచ్చినటువంటి డైరీ ప్రకారం రావాలి. ఎవడు ఎప్పుడు వీడి దగ్గరికి రావాలో ఆయనే నిర్దేశించాడు కాలరూపంలో, వీడు చేసుకున్న పాపం బట్టి. అందుకే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పటి పుణ్యమో వీడి దగ్గర ఉంది గనక ఆ సమయానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించే బుద్ధి పుట్టింది ఈ జీవికి. అందుకు ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు? ముందు వాడిని కొట్టి పంపించి, స్వామి నువ్వు చెప్పిన పనే మేము చేసాం కదా అంటే, నిజమే నేనే అప్పుడు చెప్పాను, ఆ నేనే ఇప్పుడు చెప్తున్నాను, విని జాగ్రత్త వెళ్ళు. ఇప్పుడు వీడు నావాడు, అందుకు వెళ్ళంటే మరి సమాధానం చెప్పకుండా వెళ్ళవలసిందే. ఇది వేదవచనం అండి, అంటే సత్యవచనం. దీనికి మనకు ఉదాహరణలు పురాణముల్లో లెక్కలేనని మనకు కనబడతాయి. అందుకే ప్రథముడు ఈయన అనే మాటకి మనకు వేదంలో మిగిలిన చోట్ల కూడా ప్రమాణం తీసుకోవాలి. వేదం స్వతప్రమాణం అన్నారు వేదానికి. స్వతప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం. ఇంకా ఏదైనా చెప్పడానికి వేదం ప్రమాణం తీసుకోవాలి, కానీ వేదం గురించి చెప్పడానికి మరేదో ప్రమాణం తీసుకునే అవసరం లేదు మనం. స్వతప్రమాణం. అందుకే దీనికి ప్రమాణంగా వేదంలో ఇతర వాక్యాలు మనం తీసుకుంటే, యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మనకి శ్వేతాశ్వేత ఉపనిషత్తు వాక్యం ఉంది. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఇది. పరమేశ్వరుడు ఎవరు? ప్రథమ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యో దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో మొదటివాడు. మొదటివాడు మాత్రమే కాదు, ముందుండేవాడు. ఏదో మొదటన్నాడండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అని కాదు, ఆ మొదటన్నవాడు ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు దేవతల్ని. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్, అంతేకాదు విశ్వాధిక, విశ్వములో అందరికంటే అధికుడు. రుద్ర మహర్షి, రుద్రుడికి మహర్షి అని పేరు. మహర్షి అంటే తపస్సు చేసుకునేవాడని కాదు, ఋషులు అంటే దర్శించేవారు. మనం చూడలేని దాన్ని దర్శించేవాడు ఋషి. వాళ్ళు కూడా చూడలేని దాన్ని దర్శించగలిగే సర్వదర్శన స్వరూపుడు ఎవడు? ఆయన మహర్షి. అందుకు మహర్షి అనే శబ్దం పరబ్రహ్మకి వాడింది వేదం. మహర్షి కపిల ఆచార్యో అనే నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. మహర్షి అనేది పరమేశ్వర వాచకం. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని చెప్పడం కాకుండా, తమీశ్వరాణం ప్రథమం మహేశ్వరం, తమ్ దైవతానాం ప్రథమంచ దైవతం అని స్మృతి వచనాలు కూడా మనకు చెప్తున్నాయి. పురాణములు ధర్మశాస్త్రములలో చెప్పబడ్డ మాట ఇది. తమ్ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరులందరిలోని మొదటివాడు కనుక ఈయన పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే అందరికి ఎవరు గుర్తొస్తారండి? పరమేశ్వరుడన్నా మహేశ్వరుడన్నా జగదీశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా శివుడు గుర్తొస్తున్నాడే. ఏ కారణం చేత? తమ్ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరుల్లో ప్రథముడు గనక మహేశ్వరుడై, దేవతల్లో ప్రథముడు గనక దేవదేవుడు మహాదేవుడు అని పేరు ఈయనకి. అందుకే తమ్ దేవతానాం ప్రథమంచ దైవతం, దేవతములందరిలోకి ప్రథముడవై ఉన్నటువంటి వాడవు అని. అదేవిధంగా యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృత, ఎవడైతే దేవతలందరిలో మహాదేవుడని చెప్పబడుతున్నాడో ఆయనకు తస్మై నమస్తు కుర్వాణా దివితిష్ఠంతి దేవతాహ, ఆయనకు నమస్కారం చేస్తూ ఎప్పుడు దేవతలుంటారట. అలాగే ఆయనకు వశవర్తులై ఉన్నారు గనక ప్రథమ అని మాట అక్కడ వేశారు. స్వామి, వాళ్ళందరికన్నా పెద్దవాడివి నువ్వు, నీ కనుసైగలతో నడుపుతున్నవాడివి నువ్వు, అందుకు వాళ్ళు నీ మీదకు వస్తే నేనేం చేయలేనయ్యా అని తప్పించుకోవడానికి వీల్లేదయ్యా ఆయనకు చెప్తున్నారు. ప్రథమంచ. రెండవది ఏమిటి? దైవ్యహ. ఇది చాలా గొప్ప మాట. దైవ్యహ అంటే దేవతలకు సైతం అంతర్యామి అయినవాడు. దేవతలకు సైతం అంతర్యామి, ఏ దేవత అయినప్పటికీ కూడా ఆ దేవతని ప్రేరేపించేటువంటి చైతన్యం ఈశ్వరుడే. ఆయన వీరందరినీ ప్రేరేపించేవాడు గనక, ఆయన ఇచ్చిన ఆజ్ఞారూప శక్తితో పనిచేస్తున్నటువంటి వారు గనక, ప్రతి దేవత యందు ఈశ్వరుని యొక్క ఆజ్ఞారూప చైతన్యం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో కొన్ని ఆర్డర్స్ ఆ పై అధికారి అయినటువంటి వాడు పాస్ చేసి ఉంచుతాడు. అది ప్యూను మొదలుకొని క్లర్క్ మొదలుకొని మేనేజర్ల వరకు అందరూ పాటిస్తూ ఉంటారు. అతను ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా ఆఫీసులో పనిపడ్డవాడు ఎవడు వెళ్ళినప్పటికీ ఆ క్లర్క్ వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్తారు. అయితే అదొకటేదో పొరపాటు జరిగిందండి, నాకు ఆ రూల్స్ నుంచి కొంచెం వెనక్కి తిప్పండి, నాకు ఈ పని జరిగేటట్టు చూడండి అంటే, మేము ఒప్పుకోమండి పెద్ద నే రూల్స్ చెప్పాడు ఆ రూల్సే అని వాడు కఠినంగానే చెప్తాడు. ఎలాగో అలాగా పెద్దవాడి దగ్గరికి విడివిలు పట్టుకున్నాడు. పట్టుకుని మీ వాళ్ళని అడిగితే పని జరగట్లేదు అంటున్నారండి, మీరైనా కొంచెం చెప్పండి అంటే ఆయనకు దయ పుట్టిందనుకోండి, వాళ్ళ వాళ్ళని పిలిపించి ఈయన పని పూర్తి చేసి వెళ్ళండి అంటారు. అప్పుడేం చేస్తాడు వాడు? ఇంకా ఈయనే చెప్పాడు కదా రానైనా అని పంపించి ఆ రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేసాం, ఇప్పుడు ఆయన వద్దన్నారు కదా సరే కానీ అని పంపించేస్తాడు ఎందుకు అని. సుప్రీం ఆయన ఇంతవరకు వీళ్ళెందుకు కాదన్నారు? ఆయన ఆజ్ఞారూప చైతన్యం వాళ్లలో ఉంది గనకనే. ఇప్పుడేమైంది? ఆయనే తిప్పమని చెప్పేట. అయితే ఇది తగునా వెంటనే మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించి, పరమేశ్వర నువ్వు ఈ విధంగా చేయడం తగునా? నువ్వో ముందు ఒక ఆజ్ఞ చెప్పి మళ్ళీ పక్షపాత వచనం పలకడం అనేది తగునా? ఇలా ఒకరి పట్ల వైషమ్యం, ఇంకొకరి పట్ల నైర్ఘృణ్యం, వీటికి ఒకరి పక్క పక్షపాత వచనాలు పలకడం, ఇవన్నీ శాస్త్ర ప్రకారం ధార్మికమేనా? అంటే ధార్మికమే అన్నాడు. దీనికి మనకు వేద ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు, న్యాయ ప్రమాణములు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం పరిశీలించితే దీనికి మీమాంసా సూత్రంలో జైమిని చాలా చక్కటి మాట చెప్తూ, వైషమ్య నైర్ఘుణ్యైన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఈ వైషమ్య నైర్ఘుణ్యములన్నీ కూడా సాపేక్షములు అన్నాడంటే, ఇట్ ఇస్ రిలేటివ్ అన్నాడు. ఒక పాపం చేత వాణ్ణి హింసించడానికి భూత ప్రేత పిశాచాదులన్నీ వచ్చేసరే, కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే భక్తి రూప పుణ్యానికి మరి ఫలం ఇవ్వాలి కదా ఆయన, ఆ దానికి ఫలంగా వీళ్ళ నుంచి దూరం చేస్తున్నాడు. కనుక ఇది కూడా కర్మఫల ప్రదాతగానే ఈశ్వరుడు చేసే అనుగ్రహం తప్ప ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అన్యాయపు బుద్ధి లేదు అనేదాన్ని శాస్త్ర ప్రమాణంతోనే ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇక్కడ అహిష్ట యాతుధాన్యాహ అనే రెండు శబ్దములు ఒకటి గమనించాను మనం. అహిష్ట అంటే ప్రత్యక్ష హింసాహేతువులైన శక్తుల్ని అహి అనే శబ్దంతో చెప్తారు. యాతుధాన్య అంటే పరోక్ష హింసాహేతువులైన శక్తులు. ఈ రెండు ఉంటాయండి ప్రపంచంలో, మనల్ని ఏడిపించేవి, మనల్ని బాధించేవి, మనల్ని హింసించేవి, ఈ రెండు రూపములుగా ఉంటాయి అహి యాతుధాన్య. ప్రత్యక్ష హింస అంటే కనిపిస్తుంది ఒక ఆయుధంతో పొడవడము, ఎవడో మనల్ని తిట్టడమో కొట్టడమో లేదా రోగమో, ఇవన్నీ ప్రత్యక్షం. ఇక పరోక్షంగా మనకి హింసించే వాళ్ళని భూత ప్రేత రక్ష పిశాచ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పరోక్ష హింసాశక్తువులు అని చెప్తారు. ఉన్నాయా లేవా అంటే పరోక్షమవి. అవి లేవనుకుంటే వాటికి చాలా మంచిది, ఉన్నాయనుకుంటే మనకు చాలా మంచిది, జాగ్రత్త పడతాం. ఈ విధంగా మనకి వాటి అవి కూడా మన వైపు వస్తూ ఉంటాయి. నిజంగా ప్రత్యక్షమును ఎదుర్కోవడం కొంత సాధ్యమేమో కానీ ఈ పరోక్ష హింసలే చాలా ఎక్కువ అవుతాయి, కలియుగంలో మరీ ఎక్కువ అవుతాయట. ఇది కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కలియుగం ఎలాంటిదంటే భగవంతుడు దయామయుడు, ఋషులు దయామయులు, ఆ దయామయులైన వాళ్ళు కూడా మనం తరించడానికి కొన్ని మార్గాలు చూపిస్తారు. అయినా అవి చేసే బుద్ధి పుట్టనివ్వట్టు కలి. ఇది విశేషం, బుద్ధి పుట్టనివ్వడు, లాజిక్ వస్తుంది మనలోంచి. మనకి ఎంత తర్కం ఉందో, మన బుద్ధికి ఎంత శక్తి ఉందో, మనంత సైంటిస్టులో మనకు తెలియకపోయినా ప్రతివాడు తర్కాలు చేసేస్తాడు. తర్కాలు చేసి అవి ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి, ప్రతిదీ మన అనుభవానికి వచ్చేదాకా వస్తేనే నమ్ముతాము అంటే ఇంకా సృష్టిలో ఎన్ని అనుభవానికి తెచ్చుకోగలం చెప్పండి. మనం అన్ని అనుభవం దాకా రావు, కొన్ని నమ్మితేనే జాగ్రత్త పడగలం. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. కలియుగంలో మరీ ఎక్కువగా పరోక్ష శక్తుల ప్రభావం ఉంటుంది. ఇవి ఎలాంటి పనులు చేస్తాయో మనకు తెలియదు. పైగా ఈ రక్ష పిశాచ యక్ష ఈ శక్తులున్నాయే, ఇవి కానీ వచ్చేయి అంటే మన యొక్క ఔరా అంటారు ఆవరణలు, అందులో ప్రవేశించేయా సూక్ష్మ శక్తులుగా. మన సూక్ష్మ ఆవరణల్లోకి మన బుద్ధే మనకు సహకరించదు. ఎన్ని తెలియనివ్వండి, ఎన్ని జ్ఞానాలు చేయనివ్వండి, అది మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా స్వయంగా తెలిసినా ఎక్కనివ్వదు, ఆచరించనివ్వదు. జపం చేస్తే పోతుంది అని చెప్తారు, జపానికి కూడా కూర్చొనివ్వదు. అది చివరికి మనం కుతర్క రూపంలోనో వితండ రూపంలోనో మనం వదిలేటట్టేనా చేస్తుంది, లేకపోతే మన దగ్గరకు వచ్చిన మన ఫ్రెండ్ ఎవడైనా అవన్నీ నమ్మక్కర్లేదండి అనేనా చెప్తాడు. ఇలాగా కలియుగంలో అత్యధికంగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందువల్ల వస్తాయంటే పిశాచాదుల్ని ఆహ్వానించేటువంటి వాతావరణం కలియుగంలో ఉంటుందిట. మనం ఉత్తిష్టద్దు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని రోజు బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ, ఈ దివ్యమైన వేద కర్మలు చేస్తున్నాం గనక మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాటిని బతిమాలుతున్నాం. మీరు ఉండండి, ఎందుకంటే భూమి నాది అలాంటిదో మీది అలాంటిదే, కానీ నా మీదకి రాకండి అని బతిమాలుకోవడం వాటిని నా పక్క నుంచి తలుగు అని. ఇలా బ్రహ్మకర్మ కర్మ సమారభేయను తొలగించుకున్నాక ఆ బ్రహ్మకర్మే చేస్తూ ఉంటే ఇంకా పరిసరాల్లోకి రావు. కానీ బ్రహ్మకర్మలు చేయనివ్వడే, ఈ యుగంలో సాగనివ్వడే. మన ప్రాచీనమైన దైవాలను ఎప్పుడో అటకెక్కించేశాం. ప్రాచీనమైన దేవతా మంత్రములు కానీ దేవతా శబ్దములు కానీ ఇవన్నీ లేకుండా చూసుకుంటున్నాం. పైగా ఒక ప్రాచీనమైన దైవాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ దైవాన్ని కూడా అక్కడి నుంచి తీసేయడానికి ఏ క్షుద్రమైనటువంటి వాళ్ళను అక్కడ పెట్టుకుంటాం మనం. ఇంకా అతను అక్కడ కూర్చోడు వెళ్ళిపోతాడు ఆ సమాన స్థాయిలో లేక. ఇలాగ దైవతాశక్తుల రక్షణ లేకుండా మనం చేసుకుని ఈ పైశాచికాది శక్తులను ఆహ్వానింపజేసుకుంటున్నాం. వీటిని యాతుధానులు అని చెప్తున్నారు. ఈ రెండిటి యొక్క పీడ మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుని శరణ వెడ్డమే మార్గము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఈ అహీరూప శత్రువుల్ని, యాతుధాన రూపములైనటువంటి శత్రువుల్ని కూడా తొలగించి పరమేశ్వరుడు వీడి నా వాడువు అని చెప్తాట. వీటికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? బోలుడున్నాయి శాస్త్రంలో, మార్కండేయుడు కదా అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఆయువు రీత్యా ఏమి తెలిసి చెప్పబడి ఉన్నది? 16 ఏళ్ళకల్లా పూర్తి అయిపోతుంది ఆయువు, నిర్దేశింపబడింది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు కదా. అతడి యొక్క గత జన్మల యొక్క ప్రారంభం బట్టి అతడు 16 ఏళ్ల ఆయువు మాత్రమే తెచ్చుకొచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెన వల్ల అతడు శివోపాసన చెయ్యగా చెయ్యగా ఎవరు తనల్ని హింసించడానికి ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో అతడు వాళ్ళు కనబడ్డారు. అతనికి ముందుగా వచ్చిన వాళ్ళు యమదూతలు, కానీ యమదూతలు శివుని యొక్క భక్తులు చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహాతేజస్సు యొక్క తీవ్రతకి భయపడి ఇతని దరిదాపులకు మేము వెళ్ళలేమని యముడి దగ్గరికి వెళ్ళి శరణ వేరేత్త మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు ఆయన. ఆ వచ్చిన యముడు కనబడ్డాడు ఈయనకి, కారణం శివోపాసన శక్తి చేత. ఆ కనబడ్డవాడు కాలపాశం వెయ్యబోతే చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అని ఈశ్వరుని శరణ వేడాడు మార్కండేయుడు. శరణ వేడిన వెంటనే ఆయన ఏం చేశాడు? అహిగుచ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య, వెంటనే ఆ లింగం నుంచి వచ్చి జంభయన్ కొట్టాడు ముందు. ఆ కొట్టిన తర్వాత యముడు కొన్ని యోజనాల మేర వెళ్ళి మరణించాడు. మరణించాడు ఏకంగా పురాణం చెప్తున్న ప్రకారం. అప్పుడు దేవతలందరూ వెళ్లి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఒక చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద అలా చేయి ఉంచాడు. ఆ తర్వాత మార్కండేయుడికి ఆయుష్ని ఇచ్చి ప్రశ్నించిన దేవతలకు, స్వామి నువ్వు చెప్పిన ప్రకారంగానే అతను ఆయువు తీరిందని వచ్చాడే ఆ కాలుడు, నువ్వు కాలకాలుడివే ఆయన కాలుడు, కాలకాలుడివైన నీయాజ్ఞ ప్రకారం ఆ కాలుడు వచ్చి తన పని తాను చేసుకుపోతూ ఉంటే నువ్వు ఇలా కొట్టడం న్యాయమేనా అంటే అప్పుడు చెప్పేట, అధివక్త అధ్యవోచత్, వీడు నా వాడు, వీడి మీదకి మీరెవరూ రారాదు అని చెప్పాడు. చెప్తే అలాగా సరే అయితే ఇక నుంచి నీ భక్తుల వైపు నేను వెళ్ళమన్నా వెళ్ళనయా బుద్ధి వచ్చిందన్నట్ట. అందుకే శంకరులు గొప్పగా చెప్పారు, పక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత అని. ఎక్కడ శివభక్తుడుంటే ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడు వైవస్వత అంటే యముడు, విచలిత భయపడతాడు, వాడు ఆయువు తీరింది వెళతా ఉంటా అబ్బో వాడు నావాడు కదిలే అని, డిపార్ట్మెంట్ వేరు, వాడు ఆయన వాడు, ఆయన చూసుకోవాల్సింది వాళ్ళ పని. అందుకే ఒక్కసారి గుండె తడుముకుంటాడట, మళ్ళీ ఎన్ని మార్లు ఆయన ఇస్తేనే మళ్ళీ ఆయువు వచ్చింది ఆయనకి, మరణించిన కాలుడికి మళ్ళీ బ్రతికిచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయనే సంహరించగలడు, ఆయనే ప్రాణం పోయగలడు. మృత్యువు యముడు, మృత్యువైన ఆయనకే మృత్యువయ్యి పరమేశ్వరుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించగలిగాడు. యముడు చెప్పని చేయలేడు, అతను మరణింపజేయగలడే కానీ తిరిగి తేలేడు. పరమేశ్వరుడు అతన్ని కూడా మరణింపజేసి తిరిగి బ్రతికించాట, బ్రతికించి అనుగ్రహించాడు. ఎందుకంటే తన ఆర్డర్ పాటించడానికి వచ్చి దెబ్బతిన్నాడు గనక ఫోన్ లేని మళ్ళీ బ్రతికించాట. ఇంత భక్తవాత్సల్యం పరమేశ్వరుడికి. అందుకే ఈశ్వరుని నమ్ముకున్నాక ప్రారంధం అనుభవించక తప్పదు. ఎంత శివుణ్ణి ప్రార్థించినానండి, ప్రారంధం పోదండి అని అంటే మహాపాపం అన్నారు దాన్ని. దాన్ని దురక్షరము అని అంటారు శంకరుడు వారు. దూరీకృత అని, దురిత అని, దురక్షరాని అని, దురక్షరములు అంటారు. ఆ దురక్షరాలు రాకూడదు మన దగ్గర. ఎప్పుడు కూడా పరమేశ్వరుని సమర్థతని శంకించే శబ్దం మన నోటంట రాకూడదు. ఎంతేమిటో ఇంతసేపు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా వింటున్నాడో లేదో, ఇలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఈ దురక్షరాలకు దోషంట. ఈ దురక్షరాలు పోవాలంటే మనం నోటుతో చేసే పాపాలు ఎన్నెన్నో చెప్తూ శంకరుల వారు చెప్తారు. ఒకటి ఈ దురక్షరములు, రెండు అవతల వాళ్ళ గురించి పొగడ్డమో లేదా నిందించడమో, రెండు అన్యస్థుతులు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులను తింపగ నోపది జిహ్వా అని అన్నారే అన్నమయ్య. కానీ మన నోరెప్పుడు ఒరులను నుతించడమో నిందించడమో, అసలు రెండో పని ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీటితోనే కాలక్షేపం, ఇది రెండవ దోషంట. ఇలా వాక్కుతో ఎన్నెన్ని దోషాలు మనం చేస్తున్నామో అవన్నీ పోవడానికి ఏదయ్యా మార్గం అంటే, నోటి చెడంతా పోవడానికి మనం మౌత్ క్లీనర్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం, మౌత్ వాషనర్స్ ఇవన్నీ. అలాగా ఈ నోరంతా పవిత్రం కావడానికి ఏంటంటే, సారం త్వదీయ చరితం నితరాం పిబంతం అన్నారు. ఆ దోషం పోవడానికి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని తాగాలట. దాన్ని నోరారా గానం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే ఇటువంటి దురక్షర దోషాలు పోతాయి అని. అందుకే పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి పురాకృత గ్రహదోషాలు కూడా పోతాయి. అందుకే గ్రహదోషాలు ఏ వచ్చినా, ఏ ప్రారంధాలు వచ్చినా రుద్రం చేసుకోండి అయ్యా అని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదనమాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు మనకి తన శతకంలో చెప్పారు. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడా నిత్యం శివనామస్మరణ చేసేవాడిని ఏమీ చెయ్యలేవు అని ఘంటాపథంగా ఆయన తెలియజేశారు. పరమేశ్వరుని యొక్క రక్ష వైఖరి మనకు అర్థం కాదు, కానీ ఆయన రక్షించలేదు అని చెప్పడానికి మాత్రం మనకు అర్హత లేదు. పిల్లవాడికి ఆవకాయ అందివ్వలేదు, నా తండ్రి మీద మహాకోపం వస్తుంది వాడికి. మండుతున్న దీపాన్ని ముట్టుకోవాలని ఉబలాటపడే కుర్రవాణ్ణి అక్కడి నుంచి తల్లి తొలగించిందని ఆ తల్లిని మించిన శత్రువు లేదు అనుకుంటాడు ఆ పసిపాప. అలా ఉంటాయి మన వైఖరులు, పరమేశ్వరుడి మీద కోపాలన్నీ కూడా. ఎందుకు ఏది తప్పిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. మన చూపు యొక్క డైమెన్షన్ వేరు, ఆయన చూపు యొక్క డైమెన్షన్ వేరు. ఆయన చూపు ఉన్నతంలోంచి చూస్తూ ఉంటాడు, అందుకే గిరీశంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన మన కర్మల యొక్క సర్వస్వాన్ని ఆయన చూడగలడు. మనం కాలం యొక్క ఒక పాయింట్లో నిలబడి అనంత కర్మలో ఒకదాన్ని అనుభవిస్తూ అదే సర్వస్వమని తిరుగుతున్న వాళ్ళం. కానీ మనకు ముందు వెనక సర్వము ఉన్నటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించి ఎలా వీడిని బయట పెడితే బాగుపడతాడో ఆయనకు తెలుసు. అందుకే భిషక్ అనే మాట అక్కడ చెప్తున్నాడు, వైద్యుడు అని. భిషక్ అంటే వైద్యుడు. ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకు సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తీవ్రమైన వేదన పడిపోయి కొందరు పల్లెటూరు వాళ్ళు వెళ్తుంటారు డాక్టర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు వాడికి కడుపు నొప్పి తట్టుకోలేకపోతాడు. ఇంత చేస్తే రాత్రి ఏదో తినరానివేవో తినేసాడు, అది బాధ. కానీ అప్పటికి వాడికి చాలా పెయినే, ఏం పర్వాలేదంటాడు. వాడు శాంపుల్లోంచి ఒక చిన్న ట్యాబ్లెట్ చేస్తాడు. నాకు ఇంత కడుపు నొప్పి ఉంటే నువ్వు ఇంతే ట్యాబ్లెట్ ఇస్తావా అంటాడు వాడు. సూది మంది ఇచ్చేయండి, సూది మంది ఇచ్చేయండి అని, లేదా ఆపరేషన్ అయినా చేసేయండి అని వీడు అంటాడు. కానీ ఆపరేషన్ అక్కర్లే, సూది మంది అక్కర్లే, ఇది చాలా అయినా అంటాడు. వాడికి వెంటనే తగ్గిపోవాలి, కానీ వెంటనే తగ్గే లక్షణం కాదు. ఎందుకంటే వెంటనే రాలే, అది అలా వచ్చింది వాళ్ళు అలా పోవాలి. ఎలా పోతే వీడు పోకుండా ఉంటాడో అలా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి వాడు ఒకరోజు పట్టచ్చు, రెండు రోజు పట్టచ్చు, కానీ వీడికున్న తొందరలో అబ్బా ఇంకా తగ్గించలేదని డాక్టర్ని తిడతాడు, తట్టుకోలేకపోతే కొడతాడు కూడా ఏమో మనకు తెలియదు. అలాగ మనం అనుకుంటాం, కానీ ఏది ఎవరికి ఎలా పోగొట్టాలో ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకే భగవంతుడు మనకు ఏ అనుభవాన్ని ఇచ్చినా ట్రీట్మెంట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఆ కారణం చేత అయ్యా ఆ వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు తొలగించాలి, యాతు ధాన్య అహింస అని. వాళ్ళని తొలగించమంటే వాళ్ళు ఈయన సృష్టిలోనే వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు హింసించాలండి? వెంటనే మనకు ప్రశ్న రావచ్చు.
1: ఓం నమశివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

0: సతి తులసి. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతడి యొక్క కుమారుడు హంసధ్వజుడు. ఈ హంసధ్వజుడికి ఇద్దరు కొడుకులు, పెద్దవాడు ధర్మధ్వజుడు, రెండోవాడు కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి, చుట్టుపక్కల గల రాజ్యాలన్నీ కూడా జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతని భార్య మాధవి, ఈవిడ మహాగుణవతి, శీలవతి, మహాపతివ్రత. కొంతకాలానికి ఈ ధర్మధ్వజుడికి మాధవి వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ సమయంలో అన్ని శుభాలే జరిగాయి, దేవతలు పూలవాలను కురిపించారు. పుట్టినటువంటి బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మలా ఉంది. సర్వలక్షణ సమన్వితమైనటువంటి ఆ పిల్లకు తులసి అని నామకరణం చేశారు. విచిత్రం, నామకరణం కాగానే ఆ పిల్ల 16 సంవత్సరాల బాలికైపోయి, విష్ణువును తప్ప నేను ఇంకెవరిని కూడా వివాహం చేసుకోను అని చెప్పి బదరికావనానికి వెళ్లి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, పైన సూర్యుడు. అంటే 4 వైపులా అగ్నులు పెట్టుకుంది, నెత్తిమీద మాత్రం సూర్యుడి యొక్క వేడి తగులుతూ ఉన్నదన్నమాట. ఈ రకంగా 5 వైపులా కూడా అగ్నులు ఉంటే దాన్ని పంచాగ్నులు అని అంటారు. ఆ తర్వాత ఆకులు, అలములు మాత్రమే తింటూ 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. వర్షాకాలంలో పీకెలోతు నీళ్లలో మునిగి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. శీతాకాలంలో కేవలము గాలినే ఆహారంగా తీసుకుంటూ ఆ చలిలో 30,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఈ రకంగా మొత్తం 100,000 సంవత్సరాలు తపస్సు చేసింది ఈ తులసి. ఆవిడ యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణుడితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తు అని చెప్పి శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలిగినటువంటి వాడు, నా అంశతో పుట్టినటువంటి వాడు నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు. కాబట్టి కృష్ణుడు అంశ కలిగినటువంటి ఆ పురుషుడు నన్ను వివాహం ఆడేటట్లుగా నాకు వరం ఇవ్వవలసింది అని అడిగింది. దానికి బ్రహ్మదేవుడు, అమ్మా, శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుణ్ణి కొంచెం పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు విన్నటువంటి సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుణ్ణి ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడు ఆవిడికి ఈ సుధాముడి మీద కూడా కోపం వచ్చి రాక్షసుడుగా జన్మించమని శపించింది. ఆ సుధాముడు దానవ వంశంలో ఇప్పుడు జన్మించాడు. శ్రీకృష్ణుడిలాగానే 4 చేతులు, బ్రహ్మతేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడు. అతడే నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ తరువాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహం ఆడతావు. నీకు వృక్ష రూపం కూడా వస్తుంది విష్ణుమూర్తికి. అన్నింటికన్నా కూడా అతని ప్రాణాల కన్నా కూడా నువ్వే ప్రియమైన దానివవుతావు అని చెప్పి చెప్పాడు బ్రహ్మదేవుడు. కశ్యప ప్రజాపతికి ధనునందు పుట్టినటువంటి వాడు విప్రచిత్తు. ఇతడు హిరణ్య కశ్యపుని యొక్క సోదరి అయినటువంటి సివిహికను వివాహం చేసుకున్నాడు. ఇతడి యొక్క కుమారుడే దంభుడు. ఆ దమ్ముడు పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఒక కుమారుని కొన్నాడు. ఆ కుమారుడి పేరే శంఖచూడు. ఈ శంఖచూడు బ్రహ్మను గుర్చి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచాన్ని ఇచ్చి, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఏ రకమైనటువంటి ఆపద రాదు, బదరికావనంలో తులసి అనేటటువంటి కన్య ఒక ఆవిడ ఉన్నది, వెళ్లి ఆవిడ్ని వివాహం చేసుకోవలసింది అన్నాడు. సరే, ఆ మాటలు విన్నటువంటి ఈ శంఖచూడు బదరికావనం చేరాడు. అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి తులసి కనిపించింది. దగ్గరికి వెళ్లి పలకరించాడు. పరిచయం కాగానే ఇద్దరి తనువులు కూడా పులకరించాయి. పూర్వజన్మల బంధం కదా, దైవానుగ్రహం కూడా అలాగే ఉంది. ఒకళ్ళని ఒకళ్ళు కోరుకున్నారు. గాంధర్వ విధిని వెంటనే వారి వివాహం కాస్త జరిగిపోయింది. శంఖచూడు తులసిని తీసుకుని తన రాజధాని అయినటువంటి శోణితపురానికి వెళ్లి జరిగిందంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందరూ జరిగిందానికి చాలా ఆనందించారు. దంబుడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి వానప్రస్థానికి వెళ్లిపోయాడు. తండ్రి వల్ల సంక్రమించినటువంటి రాజ్యాన్ని గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క అభీష్టం ప్రకారం పరిపాలిస్తూ ఉన్నాడు ఈ శంఖచూడు. ఈ రకంగా చాలా కాలం గడిచింది. ఒకరోజున శుక్రాచార్యుడు శంఖచూడుతో, రాజా, దేవతలకు మనం చాలా కాలం నుంచి కూడా విరోధులం, వాళ్ళకి మనకి విభేదం ఉన్నది, దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులందరినీ కూడా జయించారు, దేవతలను దెబ్బతీయగలిగినటువంటి సమర్థుడు ఇంత కాలానికి రాజయ్యాడయ్యా, నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతల యొక్క గుండెలన్నీ కూడా అవిసిపోతూ ఉన్నాయి, కాబట్టి నువ్వు స్వర్గం మీద దండయాత్ర చేసి ఇంద్రాది దేవతలనందరినీ కూడా వెళ్లగొట్టి ఆ స్వర్గాన్ని ఆక్రమించవలసింది అన్నాడు. సరే, యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది, రాక్షస సేనంతా కూడా యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామి కబురు చేశాడు. దేవదానవుల మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. 40 రోజులు గడిచాయి, ఎవరూ వెనకంజ వేయలేదు. రాక్షసులు చాలా మంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వాళ్లంతా కూడా మహా ఉత్సాహంగా ముందుకు దూకుతూ ఉన్నారు. ఎవడు కూడా వెనక్కి తగ్గటం లేదు, కాలు వెనక్కేయటం లేదు. చివరకు దేవసైన్యం అంతా కూడా అలసిపోయింది. విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడు చేతకానప్పుడు చెయ్యి కలపడమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ప్రారంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసానుదాసులు అన్నాడు. తాను కూడా ఈ శంఖచూడికి సామంతుణ్ణి అన్నాడు. అలా సామంతుడిగానే ఈ స్వర్గాన్ని నేను ఏలతాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి శంఖచూడు చాలా సంతోషించాడు. సరే, యుద్ధం ఆగిపోయింది. స్వర్గానికి ఇంద్రుణ్ణి ఆ శంఖచూడి యొక్క ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్లిపోయాడు ఈ అసురేశ్వరుడైనటువంటి శంఖచూడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. రాక్షసులదే పైచేయగా రాజ్యం మాత్రం నడుస్తోంది. కాని మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో ఆవిర్భాగం దేవతలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ఈ ఆవిర్భాగం తనకే చెందాలి. ఇంతవరకు దేవతలకు ఇచ్చారు ఈ ఆవిర్భాగం, ఇక నుంచి మాత్రం అట్లా జరగటానికి వీల్లేదు. ఈ ఆవిర్భాగం అంతా కూడా తనకే చెందాలి, నాకే రావాలి అని చెప్పేసి శంఖచూడు శాసించాడు. అందుకు ఈ మునీశ్వరులు ఎవరూ కూడా ఒప్పుకోలేదు. వెంటనే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాడు ఈ రాక్షసరాజు. ఒప్పుకోనటువంటి వాళ్ళందరినీ కూడా 30 తిప్పలు పెట్టారు రాక్షసులు. అలా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఎవరూ కూడా యజ్ఞయాగాలు చేయటానికి వీర్లేదు అన్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా ధ్వంసం చేసి పారేశారు. యజ్ఞ వాటికలు నాశనం చేశారు. హోమకుండాలన్నీ కూడా అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువును ఆశ్రయించారు. వారి గోడు విన్నటువంటి విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుణ్ణి నేను చంపడానికి లేదు, అతన్ని ఈశ్వరుడే సంహరించాలి, కాబట్టి కైలాసానికి పోయి ఆ శంకరుణ్ణే శడను వేయండి అన్నాడు. మహర్షులంతా కైలాసానికి వెళ్లి శంకరుడికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వాళ్లకి అభయం ఇచ్చి పంపేశాడు. ఒక రోజున నారద మహర్షి శంఖచూడి దగ్గరకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులందరూ కూడా శివుడితో నువ్వు బాధలు పెడుతూ ఉన్నావని, వాటిని ఇంకా భరించలేము అని చెప్పి మొరపెట్టుకున్నారు. శంకరుడేమో వాళ్లందరికీ అభయం ఇచ్చాడు. కొద్ది రోజుల్లో ఆ శంకరుడు కాస్త రుద్రగణాలను తీసుకుని నీ మీదనికి యుద్దానికి వస్తాడట. ఈలోపగా నువ్వే గనక కైలాసం మీదకి దండయాత్ర చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసింది అన్నాడు. దానవేంద్రుడికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షసేన అంతా కూడా కైలాసం మీదకి కదిలింది. యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా జరుగుతోంది. దేవసేనాని అయినటువంటి కుమారస్వామి చిత్తైపోయాడు. కాళి ఈ రాక్షసరాజును ఏమీ చేయలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడి దగ్గర కృష్ణ కవచం ఉంది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ఈ కృష్ణ కవచాన్ని బహూకరించాడు. ఆయన దగ్గర ఉన్నంత వరకు అతడికి అపజయము అనేది లేదు. ఇక అతడి భార్య తులసి, ఈవిడ మహాపతివ్రత, కాబట్టి అతడి దగ్గర నుంచి ముందుగా ఈ కవచాన్ని సంగ్రహించాలి, అతని భార్య యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఈ రాక్షసుడైనటువంటి శంఖచూడు మరణించడు. అందుకని ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వెళ్లి శంఖచూడుణ్ణి దానం అడిగాడు ఈ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏం దానం కావాలి అన్నాడు. నీ కవచాన్ని దానమివ్వవలసింది అన్నాడు ఈ బ్రాహ్మణుడు. అర్థమైంది రాక్షసరాజుకు, వచ్చినటువంటి వాడు విష్ణువు, తనకు కాలం తీరిపోయింది. ఈ విషయం తెలిసి కూడా తన శరీరం మీద ఉన్నటువంటి కవచాన్ని తీసి దానం చేశాడు ఆ రాక్షసరాజు. ఆ కవచం ధరించి అచ్చం శంఖచూడులాగానే తయారై తులసి దగ్గరికి వెళ్లి ఆ రాత్రంతా కూడా ఆమెతో గడిపాడు విష్ణుమూర్తి. ఆవిడ యొక్క పాతివ్రత్యంగా అత్త చెడిపోయింది. అంతే, ఇంకేముంది? ఒక పాశుపతం తీసుకుని ఒక్క దెబ్బతో ఈ శంఖచూడి తలగా తెగ నరికేశాడు ఈశ్వరుడు. నిద్రా సమయంలోనూ రతిక్రియ తర్వాత ఈ మాయలు అనేవి ఏవి కూడా నిలవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. ఈ వచ్చినవాడు తన భర్త కాదు అని ఇతడు
1: ఓం నమశివాయ్. యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.
2: Yeah.

ఉదేవీరుపాసృజమధూమతీరయక్ష్మాయ ప్రజాభ్యః తాసామాస్థానాదుజ్జీహతామోషాధయస్సు పిప్పలాః సంతే ఏవాయుర్మా తరిష్వా దధాతు ఉత్తానాయా హృదాయం యద్వికస్తం యో దేవానాం చరాసి ప్రాణథే ఏన కస్మై దేవవశాలస్తు తుభ్యం సుజాతో జ్యోతిషా సహ శర్మవరూథమాసాదత్స్వాహ వాసో అగ్నే విశ్వరూపజ్ఞసంజాయస్వ విభావసో ఉదూతిష్ఠస్వధ్వరా వా నో దేవ్యా ధియా దృశే చాభాసా బృహతాశు శుక్వ నిరాగ్నే యాహి సుషస్తిభిః ఊర్ధ్వ ఊషున ఊతయే తిష్ఠా దేవో నసావితా ఊర్ధ్వో వాజస్య సనీతాయదంజిభిర్వాఘద్భిర్విహ్వయామహే స జాతో గర్భో అసిరోదస్యోరగ్నే చారుర్విభృత ఓషాధీషు చిత్రశిశు పరితమాగస్యక్తూన్ ప్రమాతృభ్యో అధిక నిక్రదద్గా స్థిరోభావీడ్వంగ ఆశుర్భావ వాజ్యర్వన్ పృథుర్భావ సుషదస్త్వమగ్నే పూరీష వాహాన శివోభావ ప్రజాభ్యో మానూషీభ్యస్త్వమంగిర మాద్యా వా పృథివీ అభిశోచీర్మాంతరిక్షం మా వనస్పతీన్ ప్రైతూ వాజీ కనిక్రదన్నానాదద్రాసాభస్పత్వా భరన్నగ్నిం పూరీష్యం మా పాద్యాయూషః పురా వృషాగ్నిం వృషాణం భరన్నపాంగర్భగ్ఞసముద్రియం అగ్న ఆయాహి వీతయే ఋతజ్ఞ సత్యమృతజ్ఞ సత్యమగ్నిం పూరీష్యామంగిరస్వద్భారామః ఓషాధయః ప్రతిమోదధ్వమగ్నిమేతజ్ఞ శివమాయంతామభ్యత్ర యుష్మాః యస్యన్విశ్వా అనీరా అమీవా నిషీదన్నో అపాదుర్మతిం జాహి ఓషాధయః ప్రతిగృహ్ణేత పుష్పావతీః సుపిప్పలాః అయం వో గర్భా ఋత్వియః ప్రత్నగ్ఞ సధస్థమాసాదత్ విపాజాసా పృథునా శోషోచానో బాధస్వద్విశో రక్షసో అమీవాః సుశర్మాణో బృహతః శర్మాణి స్యామగ్నే రహగ్ఞ సుహవస్య ప్రణీతౌ ఆపోహిష్ఠామాజో భువస్థాన ఊర్జే దాధాతన మహేరణాయచక్షాసే యో వశివతమోరసస్తస్యాభాజయతేహనః ఉషతీరివ మాతరాః తస్మా అరంగమామభోయస్య క్షయా యజిన్వాథ ఆపో జనయాథాచనః మిత్రసజ్ఞసృజ్య పృథివీం భూమిం చ జ్యోతిషాసః సుజాతం జాతవేదసమయక్ష్మాయ త్వాసజ్ఞసృజా ప్రజాభ్యః రుద్రాసజ్ఞసృజ్య పృథివీం బృహజ్యోతిస్సమీధిరే తేషాం భానురజస్ర ఇచ్ఛుక్రో దేవేషు రోచతే సజ్ఞసృష్టాం వసూభిరుద్రైర్ధీరైః కర్మణ్యామృదం హస్తాభ్యాం మృద్వీం కృత్వా సీనీ వాలీ కృణోతు తాం సినీ వాలీ శూకపర్దాసు కురీరాస్వౌ పశా సాతుభ్యామదితే మహ్యోఖాం దాధాతు హస్తాయోః ఉఖాం కృణోతు శక్త్యా బాహుభ్యామదితిర్ధియా మాతా పుత్రం యథోపస్థే సాగ్నిం బిభర్తు గర్భ ఆ మఖస్య శిరో శివసావస్త్వా కృణ్వంతు గాయత్రే నచ్చందాసాంగిరస్వధ్రువాసి పృథివ్యాసి ధారయామయి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజామానాయ రుద్రాస్త్వా కృణ్వంతు త్రైష్టూభే నచ్చందాసాంగిరస్వధ్రువాస్యంతరిక్షమసి ధారయామయి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజామానాయ
ఆదిత్యాస్త్వాకృణ్వంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వధ్రువా సిద్యౌరాసి.

ధారయామజి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ విశ్వే త్వా దేవా వైశ్వానరాః కృణ్వంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వధ్రువాసి దిశోసి. ధారయామజి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ అదిత్యైరాస్నాస్యది తిష్టే బిలం గర్భ్నాతు కృత్వా యసామహీ ముఖా మృణ్మయీం యోనిమగ్నయే పుత్రేభ్యః ప్రాయచ్ఛదది శ్రపయానితి వసావస్త్వాధూపయంతు గాచత్రే నచ్ఛందాసాంగిరస్వద్రుద్రాస్త్వాధూపయంతు త్రైష్టు భే నచ్ఛందాసాంగిరస్వత్. ఆదిత్యాస్త్వాధూపయంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరాధూపయంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వత్. ఇంద్రస్త్వాధూపయతు వరుణస్త్వాధూపయతు విష్ణుస్త్వాధూపయతు. అది తిష్ట్వా దేవీ విశ్వదేవ్యావతి పృథివ్యా సధస్థే అంగిరస్వత్ఖానత్వవట దేవానాపత్నిర్దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే అంగిరస్వద్దాధతూఖే ధిషణాస్త్వా దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే అంగిరస్వదభీంధతాముఖే వరుత్రీష్ట్వా దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే అంగిరస్వచ్ఛ్రాపయంతుఖే జ్ఞాస్త్వా దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే అంగిరస్వత్వాచంతుఖే జనాయస్త్వాచ్ఛిన్నపత్రా దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే అంగిరస్వత్పాచందూఖే మిత్రస్య చర్షణి ధృతో వో దేవస్య సానసి ద్యుమ్నం చిత్రశ్రావస్తమం దేవస్త్వా సవితో ద్వాపతు సుపానిస్వం గురిస్సు బాహురుతశక్త్యా అవ్యాథమానా పృథివ్యామాశాదిశ ఆపృన. ఉత్థాయ బృహతి భవోదు తిష్ఠధ్రువాత్వం మిత్రైతాంత ఉఖాం పరీ దదామ్యభిత్యా ఏషామాభేది వసావస్త్వాచ్ఛృందంతు గాయత్రే నచ్ఛందాసాంగిరస్వద్రుద్రాస్త్వాచ్ఛృందంతు త్రైష్టూభే నచ్ఛందాసాంగిరస్వత్. ఆదిత్యాస్త్వాచ్ఛృందంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరా ఆచ్ఛృందంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వత్. ఆకూతిమగ్నిం ప్రయుజగ్గస్వాహ మనో మేధామగ్నిం ప్రయుజగ్గస్వాహ చిత్తం విజ్ఞాతమగ్నిం ప్రయుజగ్గస్వాహ వాచో విధృతిమగ్నిం ప్రయుజగ్గస్వాహ ప్రజాపాతయే మనావే స్వాహ అగ్నయే వైశ్వానరాయ స్వాహ విశ్వో దేవస్యానేతుర్మర్తో బురీత సఖ్యం విశ్వో రాజ ఈశుధ్యతి ద్యుమ్నం వృణీత పుష్యసే స్వాహ మాసుభిత్థా మాసు రిషోంబాధృష్ణు వీరయస్వసు అగ్నిశ్చేదంకారిష్యథః దృగ్యహస్వదేవి పృథివీ స్వస్తయా ఆసురీ మాయా స్వధయా కృతాసి జుష్టం దేవేభ్యా ఇదమస్తు హవ్యమరిష్టాత్వముదీహి యజ్ఞే అస్మిన్ ద్రన్నసర్పిరాసుతిః ప్రత్నో తావరేణ్యః సహాసస్పుత్రో అద్భూతః పరస్యా అధిసంవతో వారాం అభ్యాతారా యత్రాహమస్మితాం ఆవ పరమస్యాః పరావతో రోహిదశ్వ ఇహాగాహి పురీష్యః పురు ప్రియోగ్నే త్వంతారా మృధాః యదగ్నే కాని కాని చిదాతే దారూణి దధ్మసి సర్వం తదస్తు తే ఘృతం తజ్జూషస్వయవిష్ఠ్యా యదత్యూపజిహ్వీ కాయద్వమ్రో ఆతిసర్పాతి సర్వం తదస్తు తే ఘృతం తజ్జూషస్వయవిష్ఠ్యా ఆహార హర ప్రాయావం భరంతో శ్వా

0: ఆచ్ఛ సర్వంతం మస్మ సాకూరు సజ్ఞశీతం మే బ్రహ్మ సజ్ఞశీతం వీర్యం బలం సజ్ఞశీతం క్షత్రం జిష్ణు యస్యాహమస్మి పురోహితః ఉదే ఏషాం బాహు ఆతిరముద్వర్చో అథో బలం క్షిణోమి బ్రహ్మాణా మిత్రానున్నాయామి స్వాం అహం అన్నాపతేన్నస్య నో ధేహ్యనమీవ స్యాశుష్మినాః ప్రప్రాదాతార్ంతారిష ఊర్జన్ నో ధేహి ద్విపదే చతుష్పదే
1: పునస్త్వాదిత్యా రుద్రావసావస్సమిందతాం పునర్బ్రహ్మానో వసునీథ యజ్ఞైః ఘృతేన త్వం తన్వం వర్ధయస్వ సత్యా సంతు యజమానస్య కామాస్వాహా ఇతి ద్వాదశోధ్యాయః.
0: ఓం
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
3: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Spiritual Discourse in Malayalam. In this, you are about to listen Kshiyasagara Madanam. The title is Siva Mahatmyam, presented by Nirmala Nadagiri. Thank you. Om Namah Shivaya.
4: Manantam Upadeshtaram Ishwaram Vyapakam Sarvalokanam Karanam Tam Bhajam Shankaram Shankarajaryam కేశవం బాదరాయణం పుత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమా.

ృతమాపోధానాభవంతేతూనాగౌరోపగౌరోపేణ నవరుంధే పంచగృహీతం భవతి పహాంగారి పదవో గౌరవం భవతి గౌరవ

ఏదమహదేవాయుమానం భవతి సతాయ పురుషస్ేంద్రియాయేంద్రియే ప్రతిష్టర్చ

ఎత్తమసక్రమోహరత్నం సుమగం సింధోన విషత్రేణ్యాగ్నేమాంచే అగ్నేమాగం సుమేసునకం వృషణాహవం సభిలో ప్రాణిహర్యటం భవదం దాసుదేవయః

ఏకమేనాపమశ్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ప్రధాన శృంగం నోదిభిర్ సాధనం సైజ్జన

ప్రజాపతిర్థయాతే సోమస్ కామరింద్రశ్చకారయ్యేన విద్వాగుమస్ బంధం విశ్వాసేవోజనిమావిలక్ష్యే

0: Nasajanda, sajanda yatra, yatra purve e, purve e sadhya.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga Ritual Discourse. In this, you are about to listen Samadhi, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
3: Shri Gurubhyo Namah. Hari Om. Om Sahana Bhavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi. Atha Yoganushasanam. Yogaschitta Vritti Nirodaha Tadadrashta Swarupe Avasthanam. Vritti sarupyamitaratra vrittayah panchatayah klishta klishtah pramana viparye vikalpa nidra smritayah pratyakshanumana agamah pramanani viparyayo mithya jnanam atat rupa pratishtham shabda jnana anupati vastu shunyo vikalpah abhava pratyalambana vrittir nidra anubhuta vishayasam pramoshah smriti abhyasa vairagya abhyam Tan Nirodaha, Tatrastito Yetno Bhyasaha, Satu Dirgakala Nairantarya, Satkara Sevito Dridabhumihi, Drishtan Shravika Vishya Vitrashtasya Vashigara Sanya Vairagyam. This is where we stopped. Drishta Anushravika Vishya Vitrashtasya Vashigara Sanya Vairagyam. Drishta Anushravika Vishaya Vitrishnasya Vashigara Sanya Vairagyam Drishta Anushravika Vishaya Vitrishnasya Vashigara Sanya Vairagyam Drishta Anushravika Vishaya Vitrishnasya Vashigara Sanya Vairagyam. This sutra is very simple. Vashigara Sanya Vairagyam. We are giving a name to this Vairagya called Vashikara. So, the Vairagya, what is Vairagya? Drishta. Drishta means whatever objects of experience in this world. Anushravika. Anushravika means Veda. Whatever the objects of experience which are explained in Veda. Swarga, Apsaras, beautiful damsels in Swarga, beautiful. There are many good things explained in Vedas for in the heaven. Heaven. Whatever experience you can have in heaven. Vishayasya. Those Vishayas. Drishta Vishaya and Anushravika Vishaya. In both, Vitrishnasya. One who has removed his desire. One who, it is not hatred. Understand, it is not hatred which we are talking about when we are talking about Vairagya. It is not, no, there is no love. There is upeksha buddhi. There is no, it doesn't attract us. So that kind of thing is called Vashikara Sanya. This is the highest amount of Vairagya one can gain of this world. I'm not talking about in this world. I'm saying of this world. Of this and the other worlds. This is the highest type of Vairagya. This is called Apara Vairagya. There are different stages of Apara Vairagya. And in these stages, the highest Apara Vairagya is Vashikara Sanya Vairagya. Because there are other Vairagyas which are Yatamanam, Vitirekam, Ekendriyam, and then Vashikara is the final Vairagya. Yatamanam, Vitirekam, Ekendriyam, Vashikaram, Yatamanam, control. Yatamana is to control. Control the desires or the thought functions which go beyond the object of desire is yatamanam. Vyatirekam, to do something against it. By doing something against it, opposing it, you negate it. Ekendriyam, fixing the mind on one object. Ekendriyam, the mind, the thought function will be fixed on one object. Or, it is not ekagrata I am talking. Ekendriyam means one object of the sense organ. Only one, the mind, only through the mind it is experienced. That state is ekendriya. The object does not, the desire does not leave the mind. It is in the mind and it is experienced only in the mind. And then vashikaram, the final stage of vairagya, where the dispassion is total of this world and the hereafter. So, in that, striyo, what is vashikara sanya vairagya bhashya? Striyo annapanam aishvaryam iti drishta vishaya vidrishtasya swarga dairehya prakriti layatva praptau anushravika vishaye vidrishtasya divya divya vishaya samprayoge api chittasya vishaya doshadarshinaha prasankhyana balat అనాభోగాత్మికా హేయ ఉపాధేయ శూన్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. స్త్రియ అన్నపానం ఐశ్వర్యం. సో ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్, స్త్రియ విమన్, అన్నపాన వైన్, ఐశ్వర్య అండ్ ది వరల్డ్లీ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. అన్నపాన ఇస్ ఉపలక్షణ, ఫుడ్ మీనింగ్ whatever experience of the world. So all these things, aishvaryam iti, aishvaryam means the name and fame. So in these things, aishvaryam iti drishta vishya vitrishnasya, one who has no desire on these things, the sense organs are not pulled towards these objects. One and swarga, the heaven, vaidehya means without the sthula and sukshma deha, without the attachment, without being in the sthula and sukshma deha, being only in the karana deha, or prakriti laya. Prakriti laya means having the knowledge that is atma, in that kind of state. So, without any desire for the moksha, without any desire for the final release, one who thinks the prakriti laya itself is the final moksha, one who gets his mindset in swarga, in heaven, or the otherworldly experience, or the prakriti laya, for him, vitrishnasya, in those things, when you have this vitrishna, vigata trishna, thirst, trishna means thirst, vigata means devoid, devoid of the thirst for the objects of experience which are in this world and hereafter. Divya, what kind of objects are we talking about? Divya, adivya vishaya samprayogi api. What is this vitrishna? What is this desireless state you are talking about? Divya, adivya vishaya samprayogi api. When the objects come in contact with you, they may be divine or they may be non-divine, semi-divine, whatever they may be. But even if they are in contact, chittasya vishaya dosha darshinaha, in the mind, through the dosha darsha, through seeing the defects of the object. What is the defect you can see in an object? The troubles which it can cause us. During the time of experience, it may be blissful, but later and prior to experience, it is troublesome. Okay, I am taking all these troubles to experience that small bliss. If you say, there also again, it says that the Sankhya, the first shloka, Dukkha Traya Abhigata Jignyasa Tat Apaghata Kehetau Drushte Sapatha Chet Naikanta Atyantato Abhavat. Dukkha Traya Abhigata, Dukkha Traya, all the three forms of Dukkha, Adhyatmika, Adhibautika, Adhidevika, all the three forms of Dukkha are existing in those objects of desire. So, seeing that dukkha in those objects is vishaya dosha darshinaha. And because of that, prasankhyana balat, prasankhyana means the knowledge. Through the knowledge which you gain, with that balad anabhogatika, the desireless, the experienceless, or the non-experience state, no desiresless state. So that kind of state, which is heya upadeya shunya. That state which is said anabhogatmika. That state where you are not interested in experiencing that object. That is the desire to grab it, grasp it, or to give it up, leave it. Both, for both you don't have any desire. See, there may be desire, hatred, to gain an object. There may be desire bar hatred or hatred to give up the object. So, you have no desire to gain it nor to give it up. So, that kind of state where you are not bothered about the object, that is called Vashikara Sanya. Meaning, just dismissing it. The idea there is that it is tuccha, it is just some odd object which is not of any, like the vishta, like the excreta. You don't experiment with it. You just discard. When you see excreta on the roadside, you don't just discard it. Like that, you just discard these things. And then, this is called apara vairagya. This vashikara sanya vairagya is apara vairagya. Okay. Then, the next vairagya, tat param purushakshyatehe guna vaitrishnyam. Tat param purushakshyatehe guna vaitrishnyam. Tat param purushakshyatehe guna vaitrishnyam. Tat param purushakshyatehe guna vaitrishnyam. So, this is the sutra. Tat param purushakshyatehe guna vaitrishnyam. Tat param, that is the param vairagya. That vairagya is called param vairagya. From this you understand that the other vairagya is aparam vairagya, apara vairagya. There is no pointing out to that vairagya as apara vairagya, but from this you understand that vairagya is param apara vairagya. Since this is adjectified with this term param, purushakshyatehe tat param, that is called para vairagyam. That vairagyam is para vairagyam. What is that? Purushakshyatehe. Purushakshyate means when you have gained the knowledge of the Purusha and Pradhana, there that Purushakshyati also, in that thought function also, the Purushakshyati, the Anyata Khyati, the this Purushakshyati, there also Guna Vaitrishtyam, you don't have the Purushakshyati and its Karya, you don't have any attachment. See, the Samprajna, the Samadhi, the final amount, the type of Samprajna, Samadhi, you have this Purushakshyati, that thought function. So, giving up the identification with that also is Param Vairagya. Drishta, Anushavika, Vishya Dosha Darshi, Viraktaha, Purusha Darshna Abhyasat, Tachuddhi, Pravika, Pravika Apyaita Buddhi Gunebhya Vyakta Avyakta Dharmakebhya Virakta Iti Tad Dvayam Vairagyam Tavadat Tatra Yad Uttaram Tad Jnana Prasada Matram Yasyodaye Vilsi Drishta Anushravika Vishya Dosha Darshi Virakta. Every person who is dispassionate on both the Drishta Anushravika Vishya, here and hereafter, the objects of here, this world and the hereafter, Purusha Darshana Abhyasa, because of that Vairagya, he practices this Veka Abhyasa, Veka, the knowledge. Purusha Darshana Abhyasa means Veka Abhyasa, the practice of Veka. That the Pradhana and Purusha are different. The Purusha is Asangaha, untouchable. He is not tainted by anything. Untouchable, I use the term again. He is not tainted by anything of this world. This knowledge, Abhyasa, because of that, Shuddhi, Praveka, Apyayita. Because of that, he has gained purity in the vision, clarity in the vision. That Praveka, Praveka Apyaita Buddhi, because of that, whatever Buddhi that he has gained, that I have attained, whatever I have to attain, I have attained. This is what I have to do. I have to gain this Veka Khyati, I have gained that Veka Khyati. This kind of Buddhi, even in that, వ్యక్త అవ్యక్త ధర్మకేభ్య విరక్త ఇది. వ్యక్త అవ్యక్త ధర్మకేభ్య, వ్యక్త అవ్యక్త ధర్మకేభ్య మీన్స్ వ్యక్త ధర్మాసార్ ది లౌకిక అండ్ అలౌకిక, వాట్ ఎవర్ ది వరల్డ్లీ అండ్ నాన్ వరల్డ్లీ ఎఫర్ట్స్ అండ్ ఇట్స్ వెసల్స్ దాట్ అండ్ ది అవ్యక్త దట్ ప్రధాన ఇన్ దోస్ గుణాస్ ఇన్ దోస్ అట్రిబ్యూట్స్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. వెన్ దట్ స్టేట్ కమ్స్ దట్ ఈస్ కాల్డ్ ఇది ద్వయం వైరాగ్యం. దీస్ ఆర్ ది టూ టైప్స్ ఆఫ్ వైరాగ్య. తత్ర వన్ ఇస్ పరం వైరాగ్యం, దర్ ఇస్ అపరం వైరాగ్యం. తత్ర ఏది ఉత్తరం, తద్ జ్ఞాన ప్రసాద మాత్రం. దేర్ వాట్ ఎవర్ వైరాగ్య వి ఆర్ టాకింగ్ అబౌట్ ది లేటర్ వైరాగ్య, నాట్ ది ఫార్మర్ వన్ విచ్ ఇస్ ది అపర వైరాగ్య. వి ఆర్ టాకింగ్ అబౌట్ ది పర వైరాగ్య, ది లేటర్ వైరాగ్య విచ్ ఇస్ జ్ఞాన ప్రసాద మాత్రం, విచ్ ఇస్ గెయిన్డ్ ఓన్లీ బై ది గ్రేస్ ఆఫ్ ది నాలెడ్జ్. ఇట్ ఇస్ నాట్ ప్రాక్టీస్డ్, ఇట్ ఇస్ గెయిన్డ్ త్రూ ది గ్రేస్ ఆఫ్ ది నాలెడ్జ్. ఇట్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ ది నాలెడ్జ్. యస్య ఉదయే ప్రత్యుత ఖ్యాతిర్ ఏవ ఏవం మన్యతే. వెన్ దట్ నాలెడ్జ్ అరైజెస్, దిస్ పర్సన్ హూ హాస్ గెయిన్ ది నాలెడ్జ్, హీ హూ హాస్ గెయిన్ ది నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ డిస్టర్బ్డ్ బై ది అవివేక, డిస్టర్బ్ బై ది ఇగ్నోరెన్స్, హీ థింగ్స్ ప్రాప్తం ప్రాపణీయం, ఐ హావ్ గెయిన్డ్ వాట్ ఎవర్ ఐ హావ్ టు గెయిన్. క్షీణో క్షేత్రవ్య, క్షీణా క్షేత్రవ్యా క్లేశా, అండ్ ఆల్ ది క్లేశాస్ విచ్ హ్యావ్ టు బి రిమూవ్డ్ ఆర్ రిమూవ్డ్. చిన్న శ్లిష్ట పర్వాహ భవ సంక్రమ, యస్య అవిచ్ఛేదాద్ జనిత్వా మ్రియతే మృత్వా చ జాయతే ఇది. చిన్న శ్లిష్ట పర్వాహ, ఆల్ ది ట్రబుల్సమ్ obstacles, all the obstacles, all that which create the troubles, those slishta parvas, those samskaras, those karmas are destroyed. Bhava sankramaha yasya avichedat, because of that, if that karma group is not destroyed, if they are not removed, because of that avichedat janitva mriyate, if that group of samskaras, karmas are not destroyed, because of that he being born gains the death, and because of death he is born again. So mrutva cha jayate iti, this cycle of birth and death follows because he has not destroyed the ignorance, the karma group. జ్ఞానస్య ఏవ పరాకాష్ఠ వైరాగ్యం. సో దిస్ వైరాగ్య విచ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ ది వైరాగ్య ఆఫ్ ది నాలెడ్జ్, వైరాగ్య బికాస్ ఆఫ్ ది నాలెడ్జ్. ఏతస్య ఏవ హి నాంతరేకం కైవల్యం ది, అండ్ దిస్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది కైవల్య, దిస్ కైండ్ ఆఫ్ వైరాగ్య. అథ ఉపాయద్వయేన నిరుద్ధ చిత్తవృత్తే కథం ఉచ్యతే సంప్రజ్ఞాత సమాధిరితి. సో అథ ఉపాయద్వయేన, త్రూ దీస్ టూ మెథడ్స్, ఉపాయద్వయ అభ్యాస అండ్ వైరాగ్య, వన్ హూ హ్యాస్ గెయిన్డ్ దిస్ నిరుద్ధ నిరోధ చిత్తవృత్తి, కంట్రోల్ ఆఫ్ ది థాట్ ఫంక్షన్స్, కథం ఉచ్యతే సంప్రజ్ఞా సమాధిరితి. ఫర్ హిమ్ what is the sampragnya samadhi he will gain, how is the sampragnya samadhi, what is its nature, that is said. Vitarka vichara ananda aspita rupanugamat sampragnyatah, vitarka vichara ananda aspita rupanugamat sampragnyatah, vitarka vichara ananda అస్మిత రూపానుగత గమాత్ రూపానుగమాత్ సంప్రజ్ఞాత. వితర్క ఫస్ట్ ఇస్ వితర్క విచార ఆనంద విచర్త వితర్క రూపానుగమాత్, విచార రూపానుగమాత్, ఆనంద రూపానుగమాత్, అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి ఇస్ ఆఫ్ ఫోర్ టైప్స్. When you follow each of them, you gain different type of sampragnyata samadhi. Vitarkaha. What is vitarkaha? Chittasya ఆలంబని స్థూల ఆభోగ వెన్ ది మైండ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్థూల ఆర్ ది ధ్యేయ విషయ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మీన్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ గ్రాస్ వెన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ గ్రాస్ యూ గెయిన్ దిస్ సంప్రజ్ఞాత సమాధి కాల్డ్ వితరకానుగత సంప్రజ్ఞాత సమాధి అండ్ వెన్ యువర్ మైండ్ ఇస్ సింగిల్ ఫోకస్డ్ బికాస్ ఆఫ్ దట్ మెడిటేషన్ ది మెడిటేషన్ ఆన్ ది గ్రాస్ ఆబ్జెక్ట్ ది మైండ్ గెయిన్స్ దిస్ సంప్రజ్ఞా సమాధి.
4: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org. Om Namah Shivaya.

హౌ కెన్ అ పర్సన్ టీచ్ ఇన్ మౌనా దిస్ జస్ట్ దిస్ చిన్ ముద్ర. చిన్ ముద్ర ఇస్ లీవింగ్ ది త్రీ ఫింగర్స్ హోల్డింగ్ ఆన్ టు ది థంబ్ అండ్ ది సెకండ్ ఫింగర్, దట్ ఇస్ చిన్ ముద్ర. ది త్రీ ఫింగర్స్ ఇస్ త్రిపుటి, ఆల్ ది త్రీ టీస్ ఇన్ ది వరల్డ్. అండ్ జీవ ఇస్ ది సెకండ్ ఫింగర్ అండ్ బ్రహ్మన్ ఇస్ ది థంబ్. సో హోల్డింగ్ ఆన్ టు ది జీవ, ది యోగ ఆఫ్ జీవ అండ్ బ్రహ్మన్, బ్రహ్మాత్మైకం. బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ డిఫరెంట్ థింగ్, దట్ ఇస్ దక్షిణామూర్తి. సో హీ గేవ్, హీ డిడ్ంట్ స్పీక్, జస్ట్ బై సిగ్నల్ హీ హాస్ టాట్ ఆల్ ది ఫోర్ డిసైపుల్స్. దిస్ ఇస్ హౌ దే సపోర్ట్. ఏకవాక్యత దే మేక్, పీపుల్ డూ ఏకవాక్యత. సపోర్టింగ్ టు సే మౌన వ్యాఖ్య మీన్స్ సైలెంట్ స్పీచ్, దే సపోర్ట్ ఇట్ విత్ చిన్ ముద్రం. హీ జస్ట్ షోడ్ హిస్ వెన్ వై ఇస్ దట్ నీడర్ ఆల్సో. ఇఫ్ గాడ్ లార్డ్ దక్షిణామూర్తి హిమ్సెల్ఫ్ నీడ్స్ టు షో సంథింగ్, వై డస్ హీ నీడ్స్ టు, వాట్ ఇస్ ది నీడ్ ఆఫ్ షోయింగ్ అ సింబల్ ఆల్సో? జస్ట్ ది విషన్ ఇస్ ఇనఫ్. జస్ట్ బై లుక్ హీ కెన్ గివ్ నాలెడ్జ్. Then why is he, if he need not speak, then why is the need of showing him some signals, symbols? So you should have to understand the true meaning. What it is is mauna vyakhya. Vyakhya means commentary. Commentary on mauna. Mauna is shantam shivam advaitam. Mauna is a non-dual state. Because when does speech, when did you start speaking? You start speaking when you have another person. The when two people speak, normally it is about third person. So invariably it happens. So speech invariably requires a second person. So he is teaching that non-dual self. అన్యాన్ వాచాన్ విముంచత అమృతస్య ఏషా సేతు. శృతి ఆల్సో సేస్ అన్యాన్ వాచాన్ విముంచత, గివ్ అప్ అదర్ టాక్స్. అమృతస్య ఏషా సేతు ఫార్ దిస్ అమృత, దిస్ ఎటర్నల్ లైఫ్, ఫార్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్, దిస్ ఇస్ ది పాత్, దిస్ ఇస్ ది బ్రిడ్జ్ సేతు. సో హీఈస్ టీచింగ్ మౌన వ్యాఖ్య మీన్స్ హీఈస్ టీచింగ్, హీఈస్ కమెంటింగ్ అపాన్ ది మౌన. మననాత్ మునిహి, మౌన ఇస్ వన్ హూ హ్యాస్ మెయింటైన్ ది స్టేట్ ఆఫ్ మునిత్వ. అథ మౌని, బృహదానికి ఉపనిషత్ ఆల్సో సేస్ పాండిత్యం చ బాల్యం చ నిర్విద్య అథ మౌని. మౌన ముని హీ షేర్ టు ఆఫ్టర్ గివింగ్ అప్ ది పాండిత్య, ది పండిత తత్వ మీనింగ్ ది స్క్రిప్చరల్ కైండ్ ఆఫ్ ఈగో అండ్ ది బాల్యత్వ. సీ బాల్యత్వ బ్రహ్మ బలవత్ భావ ఇస్ హౌ భగవాన్ భాష్యకార కమెంట్స్. బాల్యత్వ నార్మలీ ఇస్ ది స్టేట్ ఆఫ్ కిడ్స్ నాట్ బీయింగ్ అటాచ్ టు ఎనీథింగ్. సో గివింగ్ అప్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సెల్ఫ్ ఇస్ మౌన ముని. సో మౌన వ్యాఖ్య, హీఈస్ కమెంటింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ సెల్ఫ్. The state of self means self. He is commenting upon self, which is shantam, peaceful, maunam. Prakatita para brahma tattvam. Through that, he is prakatita para brahma tattvam. He is explaining, he is showing you, he is giving you the knowledge of para brahma tattvam, that true self. By commenting upon mauna. See, what is the meaning of commenting upon mauna? Talking about mauna in pages. People do mauna. They say, I am in mauna. They'll say, I am in mauna. Some people say that. And others, they'll say, no. They'll dance all the, they'll show all the signals and write pages. This I wrote when I was in mauna. They'll show that also. Mauna is a thoughtless state. That is called as, see, these are all jada mauna, this practice of mauna, that's all. The mauna's parakashta, kashta mauna, they say, the parakashta, the ultimate state of mauna is not even thoughts should arise. Because